ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహిట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 16వ తేదీ, గురువారం. విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: రామాయణ మహాకావ్యంలో భక్తి పారవశ్యానికి పరాకాష్ట నిషాదరాజు గుహుడు. ఇతని వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరినటువంటి శ్రీరామునికి గంగా తీరంలో ఎదురైనటువంటి తొలి ప్రేమామృతం గుహుడు. శృంగిబేరపుర ప్రభు అయినటువంటి గుహుడు శ్రీరాముని యొక్క రాజ్యభోగాలు వీడి అడవులకు వస్తున్నాడన్నటువంటి వార్త వినగానే పిడుగుపడినట్లుగా విలవిల్లాడిపోయాడు. ఆ ఆవేదనలో అతనికి నిద్రాహారాలు కూడా దూరమైనాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముని చూద్దామా అని గంగాతీరం వైపు చూడసాగాడు. మన స్వామి వస్తున్నారు, ఆయనకు ఏ చిన్ని అసౌకర్యము కూడా కలగకుండా చేయండి అంటూ తన రాజ్యంలో వారందరినీ కూడా అప్రమత్తం చేశాడు. గుహుడు తమ రాజు పట్ల విధేయత మాత్రమే కలిగిలేడు. ఆపదలో ఉన్నటువంటి ఆత్మీయుడి కోసం తల్లడిల్లేటటువంటి ఒక నిజమైనటువంటి భక్తుడి హృదయం గుహునిలో ఉంది. శ్రీరాముడి రాక కోసం వేచి చూస్తున్నటువంటి గుహుడు గడిపినటువంటి ప్రతి క్షణం ఒక యుగంలా అతడి అచంచలమైనటువంటి స్వామి భక్తికి నిలువుటద్దంలా నిలుస్తుంది. రాముడు రాగానే పరుగున వెళ్ళాడు. స్వామిని చూచి పరవశించిపోయాడు. చక్రవర్తి కుమారుడు సుకుమారునైనటువంటి రాముడు నారచీరలు కట్టి జడలు ధరించి ఉండటం చూచి నిషాద రాజు అయినటువంటి గుహుని యొక్క హృదయం ద్రవించింది. తన రాజ్యమంతా రామునిదేనని శృంగిబేరపురంలోనే ఉండి పరిపాలించమని వేడుకుంటాడు. కాని రాముడు తన వనవాస దీక్షను వివరించి విశ్రాంతికి మాత్రమే అనుమతి కోరినాడు. అంత మాత్రానికే గృహుడు ఆ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శ్రీరామును చూస్తూనే గడిపాడు. లక్ష్మణునితో కలిసి కాపలా కాశాడు. గడ్డిపరకల మీద నిద్రిస్తున్నటువంటి సీతారాములను చూస్తూ నిషాద ప్రభు అయిన గుహుడు కార్చినటువంటి కన్నీరు అతనిలోని అచంచలమైనటువంటి అనురాగానికి నిదర్శనం. గుహుని భక్తిలో ఒక ప్రత్యేక

0: ఉంటుంది. అతడు శ్రీరామునికి ఒక దైవంలాగా కాకుండా తన ప్రాణప్రదమైనటువంటి మిత్రునిగా భావించాడు. అందుకే గంగను దాటించే సమయంలో రాముని పాదధూళి తన పడవను ఎక్కడ స్త్రీగా మారుస్తుందోనని అమాయకంగా భయపడుతూనే ఆ సాకుతో స్వామిని పాదపూజ చేసి ధన్యుడైనాడు. భరతుడు సైన్యంతో రాముని వెతుక్కుంటూ వచ్చినప్పుడు గుహుడు ప్రదర్శించినటువంటి వీరత్వం అతని స్వామి భక్తికి నిదర్శనం. రామునికి హాని తలపెట్టేవారు ఎవరైనా సరే నా గంగను దాటి రాలేరు అని ప్రతిజ్ఞ చేసినటువంటి నిషాదరాజు తెగువ సామాన్యమైంది కాదు. ఆ తరువాత భరతునిలోని వైరాగ్యాన్ని, సోదర ప్రేమను గమనించి అతడిని ఆలింగనం చేసుకుని అన్నదమ్ముల మధ్య వారధిగా నిలిచాడు గుహుడు. శ్రీరాముని వనవాసం ముగించుకొని తిరిగి వస్తూ భరద్వాజ ఆశ్రమం నుంచి ఆంజనేయుడిని ముందుగానే గుహుని దగ్గరికి పంపటం విశేషం. దీనిని బట్టి రాముని హృదయంలో గుహునికి ఎంత ఉన్నత స్థానం ఉందో మనకు అర్థమవుతుంది కదా. తన భక్తుడిని మిత్రుడుగా స్వీకరించి నువ్వు నా ప్రాణానికి ప్రాణంతో సమానం అని చెప్పేసి రాముడు పలికినటువంటి మాటలు గుహుడి భక్తికి లభించినటువంటి ప్రతిఫలాలు కదా. గుహుడు బోయవాడైనప్పటికీ శ్రీరామచంద్రుని యొక్క లీలలు తన రాజ్యంలో వారికి తెలిపినాడు. కిరాతకుడైనప్పటికీ అతని భక్తి మాత్రమే చూశాడు భగవంతుడు. నేటి సమాజంలో ప్రతి వ్యక్తి 2-3 రకాల ఆలోచనలతో ఉండడం వల్ల దేనికి న్యాయం చేయలేకపోతున్నాడు. బయటకి ఒక రకం, లోపలికి ఒక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులలో ఆత్మాభిమానం లోపిస్తూ ఉంది, స్వార్థం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ఆదరాభిమానాలు ఉండాలంటే తన నుంచే మార్పు మొదలవ్వాలి. ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఉంటే అదే ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని నెలకొల్పు ఉంటుందని చెప్పేసి గుహుని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం.
1: మీరింతవరకు శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.

ఖరీఫ్ సాగులో ఇప్పుడు విత్తేందుకు అనువైన పంటలు జొన్న. వర్షాలు తగినంత కురిస్తేనే తేలిక నేలల్లో విత్తడం ప్రారంభించాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. వర్షాధార పంటకు ఎకరాకు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను విత్తే ముందు వేయాలి. పైరు మోకాలు ఎత్తు దశలో 12 కిలోల నత్రజని తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. జొన్న అలాగే కంది అంతర పంటలుగా 2:1 నిష్పత్తిలో విత్తడం లాభదాయకం. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే మెత్తటి దుక్కి చేసి చదును చేసి ఎకరాకు 36 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. భాస్వరం పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని ఎరువులను 3 సమభాగాలుగా చేసి విత్తేటప్పుడు పైరు మోకాలు ఎత్తు దశలో 30 నుండి 35 రోజులకు, సుంకు పోసేటప్పుడు 50 నుండి 55 రోజులకు వేయాలి. కలుపు నివారణ కోసం విత్తిన వెంటనే అట్రాజిన్ మందును ఎకరాకు 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాల్సి ఉంటోంది. ఇక కంది విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, వేరుశెనగతో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు. పల్నాడు, మారుతి, అభయ, పీఆర్జీ 158 వంటి రకాలు అంతర పంటగా విత్తేందుకు అనుకూలంగా ఉంటాయి. ఆముదం. మంచి వర్షాలు కురిసిన తరువాత దుక్కి తయారు చేసి క్రాంతి, జ్యోతి, హరిత ఈ రకాల్లో ఏదో ఒక రకాన్ని లేదా GCH 4, GCH 1 1 1, 2 2 2 ఈ రకాలను విత్తుకోవచ్చు. ఇక వరి విషయంలో నీటి వసతి ఉంటే దీర్ఘ మధ్యకాలిక రకాలకు నారు పోసుకోవాలి. ఉత్తర తెలంగాణకు సాగర సాంబా, ఎర్లీ సాంబా, ఎర్రమల్లెలు, సత్య, నీలిమ. ఇక దక్షిణ తెలంగాణకు సాంబా మసూరి, సోనామసూరి, దీప్తి, నంద్యాల సన్నాలు. ఇక మధ్య తెలంగాణకు సాంబా మసూరి, స్వర్ణ, సిద్ధి, కృష్ణ, జగిత్యాల మసూరి, సురేఖ, భద్రకాళి ఇలాంటి రకాలు

0: అనుకూలంగా ఉంటాయి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బన్ డీజం కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లాలి. దంప నారుమళ్లైతే లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కార్బన్ డీజం కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి నారుమడిలో చల్లాలి. నువ్వులు గౌరీ, రాజేశ్వరి, మాధవి, వైఎల్ఎం 11, 17, శ్వేత, చందన రకాలు చాలా బాగుంటాయి. ఎకరాకు 16 కిలోలు నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.
1: మీరింతవరకు ఖరీఫ్ సాగులో అనువైన పంటల రకాల గురించి తెలుసుకున్నారు. ఈనాటి రైతు సమాచారం ఇంతటితో సమాప్తం.

పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే పురోగమించటం సాధ్యమవుతుంది. ఒక అడుగు వెనకకు వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు అన్నారు స్వామి వివేకానంద.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వెరికోస్ వెయిన్స్ ప్రమాదకరమా, డాక్టర్ బచ్చు నవీన్ వెంకట్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 7:45 స్వాతంత్ర ఉద్యమ మహారాణి అరుణ ఆసిఫ్ అలీ ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వినవచ్చు. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 08744295038. మరొక నెంబర్ 29503. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వినవచ్చు. 11:00 ఒడిస్సాలోని పూరీలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాదనం వినవచ్చు. 2:30 కిన్నెర లహరి, 3:10 ఒడిస్సాలోని పూరీలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. 4:00 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీతం వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి.

7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా చెరువు మట్టి ప్రయోజనాలు ప్రసంగం వింటారు. 8:00 కిన్నెర లహరి. 8:15 ఒడిస్సాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ఆకాశవాణి కటక్ వారి రేడియో నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసారాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10 గంటలకు మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
1: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటేంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్బంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్లీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో

0: ప్రభుత్వాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15.5 కోట్ల రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచ ఝా. అథ వార్తా. కేంద్రీయ మంత్రిమండలేన భారతస్య సెమీకండక్టర్ ఇతి పరికల్పనా నిర్మాణ పరివేశస్య సుదృఢీ కరణాయ 5,27,000 కోటి రూప్యకాణాం వినియోగేన సెమికాన్ 2.0 ఇత్యేషా యోజనా అనుమోదితా. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఏతాన్ మంత్రిమండల నిర్ణయాన్ ఉద్ఘోషితవాన్. అసౌ అవదత్ యత్ సెమికాన్ 1.0 ఇతి యోజనాయాః సఫలతాం అనువర్తమానా ఏషా యోజనా భారతం వైశ్వికం సెమీకండక్టర్ ఇతి కేంద్రం స్థాపయితుం ప్రశాసనస్య దృఢ ప్రతిబద్ధతాం ద్యోతయతి. మంత్రిమండలేన 5,26,000 కోటి రూప్యకాణాం వినియోగేన చిరదూరభాష వినిర్మాణ యోజనా అపి అనుమోదితా. ఏవమేవ ఉత్తరప్రదేశస్య వారాణసీనగరే మార్గ సంయోజనస్య సుదృఢీకరణాయ యాతాయాతావరోధస్య న్యూనీకరణాయ యాత్రాసమయస్య చ సంక్షేపణాయ ద్వే ఉన్నత మార్గ పరియోజనే అపి అనుమోదితే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః విశ్వాసం వ్యక్తవాన్ యత్ భారత యూరోపీయ సంఘయోః వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనేన ద్వయోః పక్షయోః సహకార్యం అధికం సుదృఢం భవిష్యతి. బ్రుసెల్స్ నగరే సంపన్నస్య తృతీయ భారత యూరోప సంఘ వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ అసౌ అవదత్ యత్ భారత యూరోపీయ సంఘయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః సురక్షా రక్షా సహకారః అథ గమనాగమన రూపరేఖా ఇత్యేతేషాం మాధ్యమేన వికసితః సహయోగః అగ్రే అపి ప్రవర్ధిష్యతే.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology

0: governments.
1: केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयल भारत यूरोपीय संघयो मुक्त व्यापार सन्धि निष्पक्षम न्यायसंगतम संतुलितं च निरूप्य अवदत् यत् एषः सन्धिः उभय देशयो सर्वेषां क्षेत्राणां कृते परस्पर हितकरः भविष्यति। भारतीय निर्वाचन आयोगेन पंजाब कर्नाटक तेलंगाना दिल्ली इत्येतेषु नगरेषु प्रचलितस्य मतदात्री सूच्याः विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य समय सीमा विस्तारितास्ति। दिल्ली कर्णाटकयोः मतदान केन्द्र स्तरीयाधिकारिभिः प्रतिगृहं गत्वा क्रियमाणं सत्यापन कार्यं यत् अस्य मासस्य नवविंशति दिनांक पर्यन्तं निर्धारितमासीत् अधुना आगामी मासस्य अष्टम दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। पंजाब तेलंगाना इत्येतयोः तु प्रतिगृहं गत्वा सत्यापन कार्यं आगामी मासस्य तृतीय दिनांक पर्यन्तं एव अनुवर्तिष्यते। विश्वविख्याता पुरी रथयात्रा अद्य ओडिशा राज्यस्य पुरी नगरे भगवतः जगन्नाथस्य तस्य ज्येष्ठ भ्रातुः बलभद्रस्य अनुजायाश्च देव्याः सुभद्रायाः सह आरभ्यते। अस्याम् वार्षिक रथयात्रायाम् जगन्नाथः भगवान् स्वभ्रात्रा भगिन्या च सह रथेषु समारोह्य भक्तेभ्यः दर्शनं दास्यति। फीफा विश्वचषक फुटबॉल स्पर्धायाः द्वितीय उपांत्य चक्रे अर्जेंटीना दलम् अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे इंग्लैंड दलम् 2-1 इत्यंकांतरालेन पराजित्य निर्णायक चक्रे प्रवेशम अकरोत्। जुलाई मासस्य नवविंशति दिनांके निर्णायक चक्रे अर्जेंटीना दलम् स्पेन दलम् सम्मुखी करिष्यति। भारत इंग्लैंड देशयोः मध्ये त्रिदिवसीय एकदिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम जनगाम जिला समग्र निवेदिक వింటారు। నివేదిక అందిస్తారు బి నరసింగారావు గారు।
3: ఏక్ పేడ్ మాకే నామ అనే నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జనగామ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోయింగ్ టు గ్రోవింగ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు। జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీకి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా హరితహారం సమన్వయకర్త గౌసియా బేగంతో కలిసి కలెక్టరేట్లో ఆవిష్కరించారు। ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు। జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు। అక్రమ పట్టాను రద్దు చేసి 163 ఎకరాల ప్రభుత్వ భూమిని జనగామ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు। జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సల్వాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 147లో 163.25 గుంటల ప్రజా ఉమ్మడి భూమిని 2 దశాబ్దాల క్రితం మోసపూరిత దస్తావేజుల ద్వారా ప్రైవేటు వ్యక్తి పట్టా చేసుకుని సాగులో ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు। ప్రభుత్వ సేత్వార్ పుస్తకంలో ప్రజా ఉమ్మడి భూమిగా వర్గీకరించబడి ఉన్న ఈ భూమి నిషేధిత ఉత్తర్వుల పుస్తకము నిషేధిత ఆస్తుల జాబితా కింద రక్షణ పొందిన ఈ భూమిని ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు రిజిస్టర్ అమ్మకపు దస్తావేజుల ద్వారా పట్టాలో పేరెక్కించుకున్నట్లు అధికారులు గుర్తించారు। ప్రైవేటు వ్యక్తుల పేరుపై ఉన్న ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డును నాటారు। దాదాపు 450 కోట్ల మేర విలువగలిగిన ఈ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యాస్ అకాడమీ తరగతులను ప్రవేశపెట్టిందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు। లింగాల గణపురం మండలం బన్లగూడ కేజీబీవీలో యాస్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం ఇంగ్లీష్ వంటి ప్రధాన సబ్జెక్టులపై యాస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు। ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు। రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు। రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు। జనగామ మండలం మరిగడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। జనగామ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు। కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 గంటలకు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన అధికారులు ప్రజలతో యోగాసనాలను వేయించారు। జనగామ జిల్లాలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు। జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక

0: సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. వడ్లకొండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి, లింగాల గణపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడిసెలు లేని నియోజకవర్గంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ్యులు కడియం శ్రీహరి పేర్కొన్నారు. మొదటి విడత ఇందిరామైన్ల నిర్మాణ పురోగతి, రెండవ విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై జిల్లా కలెక్టర్తో కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి శశి హాజరై మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చని, వాటి నుంచి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. జూన్ 28న పోలియో బూతుల్లో, 29-30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేశారు. వైద్య శాఖ పక్క ప్రణాళికతో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దేవసేన అన్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగగా శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1: జనగామ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ బి నరసింహారావు గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ, దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
3: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఇలెక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి, ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
2: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
3: పహలా హై వరుణా నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి

0: इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा। दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर, 46 किलोमीटर का ये होगा, 14,448 करोड़ रुपीस का बनेगा।
1: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్ లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026 మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్దికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సీఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
3: जो सीएसआर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
1: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ది, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సీఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని

0: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్దరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. వేరికోస్ వెయిన్స్ ప్రమాదకరమా? ఈ అంశం గురించి డాక్టర్ బి నవీన్ వెంకట్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కొలిపాక శంకరరావు.
3: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. డాక్టర్ సలహాలు కార్యక్రమంలో ఈరోజు మనం వీకేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నెలలో 2 రోజులు విజిటింగ్ కన్సల్టెంట్గా విచ్చేస్తున్నటువంటి డాక్టర్ బి నవీన్ వెంకట్ గారిని కలుద్దాం. మరి ముఖ్యంగా వీరు వెరికోస్ వెయిన్స్కి స్పెషలిస్ట్. మరి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. డాక్టర్ బి నవీన్ వెంకట్ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: అసలు వెరికోస్ వెయిన్స్ అనేది ఏంటి? ఇది నరాల్లో ఒక భాగం అంటారా లేక ప్రత్యేకమైన నరాలు అంటారా, ఇవి ఏంటి?
4: సో వారికోస్ వెయిన్స్ అంటే మన నార్మల్గా మన కాలులో ఉండే రక్తనాళాలు, ధమనులు, సిరలు, అలా 2 రకాలు ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్ అని. ఈ వెయిన్స్ని సిరలు అంటాము. ఈ కాళ్ళలో ఉన్న వెయిన్స్ అనేవి సైజ్ పెరగడం, ఉబ్బడం ఇట్లా అయితే వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం. నార్మల్ వెయిన్స్ ఉబ్బి ఇలాగా బల్జెస్ లాగా మనకి కాళ్ళ మీద కనిపించడం ఇట్లా అయిన వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం.
3: అంటే దీని నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాడీకి వెళ్తుందంట, హార్ట్కి వెళ్తుందంటారు?
4: నార్మల్గా హార్ట్ నుంచి బ్లడ్ సప్లై అనేది అన్ని అవయవాలకి ఆర్టరీస్ ద్వారా వెళ్ళి అది తిరిగి సిరల ద్వారా అంటే వెయిన్స్ ద్వారా తిరిగి మళ్ళీ హార్ట్కి వస్తుంది అన్ని అవయవాల నుంచి. ఈ వెయిన్స్ నార్మల్గా ఫంక్షనింగ్ ఉన్నప్పుడు నార్మల్గా హార్ట్కి వచ్చేస్తుంది అనమాట బ్లడ్. ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఫ్లో అనేది అంత ఎఫిషియెంట్గా ఉండక రిఫ్లక్స్ అంటాం, అంటే పైనకు వెళ్లాల్సిన డైరెక్షన్ మారి కిందకి అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లడ్. సో అలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల కిందకి పూలపై బ్లడ్, కాళ్ళలో కింద భాగంలో వెయిన్స్ అనేవి ఉబ్బడము, ఇంకా కొంచెం లేట్ స్టే అయ్యేసరికి ఆ ఉబ్బిన రక్తనాళాల నుంచి బయటికి స్కిన్ లోకి చర్మంలోకి అలా సీపై డిస్కలరేషన్ రావడం, అలా అలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
3: ప్రధానంగా చూస్తే మరి సర్క్యులేషన్ అంతా ఒక పంపింగ్ వ్యవహారంలో జరుగుతూ ఉంటుంది కదా, మీరు అన్నట్టు మరి పంపింగ్ అంతా సక్రమంగా జరగకపోవడానికి ఏంటి కారణాలు?
4: చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళల్లో యూజువల్గా ఈ వారికోస్ వెయిన్స్ అనేదాన్ని చూస్తాం మనం, లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్,

0: బస్ కండక్టర్స్, టీచర్స్, బార్బర్స్, ఈవెన్ నా మాటకు వస్తే మేము సర్జన్స్ ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళు. అలా రోజు మొత్తం మీద ఎక్కువ నిలబడి ఉన్నా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఎక్కువసేపు కూర్చుని కూర్చుని అట్లా ఉన్నా, సో మనకి గ్రావిటీ వల్ల బ్లడ్ అనేది కిందకి పూలప్ అవుతూ ఉంటది. ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువ కామన్ గా చూస్తాం ఈ ప్రాబ్లమ్ ని.
1: అంటే బాడీ పొజిషన్ అంతా ఎక్కువ అవర్స్, అంటే ఎక్కువ సమయం ఒకే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉందంట.
0: ఒకే పొజిషన్ అంటే కాలు కిందకి ఉన్న పొజిషన్ అన్నట్టు. అలాంటి వాళ్ళలో యూజువల్ గా ఇది వస్తుంది అన్నమాట.
1: సహజంగా 40+ తర్వాతే మనకి ఇలాంటి సమస్యలు గమనిస్తూ ఉన్నాం.
0: కామన్ అండి, 40-50 ఆ ఏజ్ తర్వాతే వస్తాయి. కానీ ఈ కాలంలో అలా కూడా చెప్పలేము మనం, యంగ్ పేషెంట్స్ కూడా చాలా మందికి వచ్చేస్తుంది ఈ మధ్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కానీ ఏదైనా సరే లైక్ 30 ఇయర్స్ వాళ్ళలో కూడా చూస్తున్నాం. అండ్ ఫీమేల్స్ పరంగా చూసుకుంటే ప్రెగ్నెన్సీ ఆ పీరియడ్ లో యూజువల్ గా ఫీమేల్స్ కి ఎక్కువ కనబడే ఛాన్స్ ఉంటుంది. లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన కొన్నాళ్ళకి ఆ ఇమీడియట్ 6 మంత్స్ ఆ టైంలో వారికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంటుంది.
1: కానీ ఆఫ్టర్ డెలివరీ అనేది వాళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తాయి కదా.
0: ఆ హార్మోనల్ చేంజెస్ అన్ని పోయి నార్మల్ స్టేట్ కి వచ్చాక కొంతమందిలో మళ్ళీ తగ్గిపోవచ్చు, కానీ కొంతమందిలో మాత్రం అలాగే ఉండి లైఫ్ లాంగ్ లైక్ కంటిన్యూ అయ్యి వాటి వల్ల ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: నాకు వేరికోస్ వెయిన్స్ వచ్చాయి, నాకు సమస్య ఉంది అనేది నాకు నిన్నగా ఏ విధంగా గుర్తించుకోవాలి?
0: ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఎట్లా ఉండొచ్చు అంటే, మనకి ఇనీషియల్ స్టేజెస్ లో ఓన్లీ కాళ్ళ మీద ఉబ్బుల్లాగా కనిపిస్తాయి, ఇట్లాగా బల్జెస్ లాగా కనిపిస్తాయి. అవి ఇంకా ఉండే కొద్ది కొంతకాలంకి ఏమవుతుందంటే కాలు వాపు రావడం కానీ, ఇందాక మీకు చెప్పినట్టు రక్తం దానిలో నుంచి సీపై చర్మం కిందకి రావడం, ఇట్లా అయినప్పుడు చర్మం పిగ్మెంటేషన్ అంటే డార్క్ కలరేషన్ లాగా అవ్వడం అలా కానీ, ఇంకా లేట్ స్టేజెస్ లో అవి పుండ్లు లాగా పడి చిన్న చిన్న పుండ్లు పడడము ఇట్లా అవ్వడం కానీ, ఇంకా కాలు మీద దురద, ఇచ్చింగ్, ఇలా ఈ సింటమ్స్ అన్ని ఉన్నాయంటే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఉండేదానికి ఛాన్స్ చాలా ఉంది అన్నట్టు అర్థం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఒక వాస్కులర్ సర్జన్ కి చూపిస్తే మనం డాప్లర్ అని చెప్పి అంటాము. ఆ డాప్లర్ టెస్ట్ ఒకటి చేసి వాళ్ళకి నిజంగా ఆ వారికోస్ వెయిన్స్ ఉందా, ఆ రిఫ్లక్స్ అనేది ఉందా, ఉంటే ఎంత సివియారిటీలో ఉంది, ఇది మనం తెలుసుకోగలుగుతాం.
1: ఎంత సివియారిటీలో ఉంటే సర్జరీ అవసరం అవుతుంది అంటారు?
0: యూజువల్ గా మనకి సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి చాలా వరకు సర్జరీ చేస్తే కానీ సిమ్టమ్స్ తగ్గవు. సిమ్టమాటిక్ లేకుండా అంటే నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, వాపు కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, పుండ్లు కానీ, ఇలాంటి సింటమ్స్ ఏం లేకుండా ఉత్తి కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బినీ వరకే ఉండి అలా ఉన్న వాళ్ళల్లో మనకి స్టార్టింగ్ 1-2-3 స్టేజ్ వాళ్ళకి సర్జరీ అవసరం పడదు. ఓన్లీ స్టేజ్ 4 రిఫ్లెక్స్ అలా ఉన్న వాళ్ళల్లో, అంటే రిఫ్లెక్స్ శాతం ఎక్కువ ఉన్నా, లేదు అంటే ఆ వెయిన్ అనేది సైజ్ బాగా పెరిగిపోయి more than 7 mm, 8 mm అలా ఉన్న వాళ్ళలో సర్జరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళలో మనం ఏ సింటమ్స్ లేకుండా కూడా ఎందుకు సర్జరీ చేస్తామంటే, ఇవి ఫ్యూ ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అన్ని రావచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రివెంట్ చేయడానికి చేస్తాం.
1: ఇప్పుడు మీరు స్టేజెస్ అన్నారు, స్టేజెస్ 1-3 ఇట్లా చెప్తున్నారు కదా, ఒక స్టేజ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ రావడానికి సుమారుగా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది?
0: అంటే ఇంత సమయంలో అవుతుంది అని చెప్పలేము, ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొంతమందిలో లైక్ 2-3 మంత్స్ కి రాపిడ్ గా పెరగచ్చు, కొంతమందిలో 2-3 ఇయర్స్ కి ఇలా స్లోగా పెరగచ్చు, అది మనం చెప్పలేము. కానీ ఇలాగా ఎర్లీ స్టేజ్ లో మనం దీన్ని చూసాము అంటే సర్జరీకి వెళ్లాల్సిన పని లేకుండా మనము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. లైక్ ఇప్పుడు మనం కాలు కింద ఎక్కువ అలాడి తీసి పెట్టడం వల్ల వస్తుందని ఎలా అయితే అనుకున్నామో, అలా కాకుండా కాలు ఎత్తు పెట్టి పడుకోవడం, పడుకునేటప్పుడు దిండు పెట్టి పడుకోవడము, లేదంటే స్టాకింగ్స్ అంటాము, అవి ఏంటంటే సాక్స్ లాగా పాదం దగ్గర నుండి నీ వరకు లేదంటే థై వరకు అలా లెంగ్త్స్ ఉంటాం. ఆ స్టాకింగ్స్ అనేవి టైట్ గా మనం వేసుకున్నప్పుడు ఈ వెయిన్స్ అనేవి ఫర్దర్ గా సైజ్ పెరగకుండా అలా మనం చేయగలుగుతాము. అదేమి ట్రీట్మెంట్ లాగా దాన్ని తగ్గించేసేలాగా కాదు, కానీ మనం ఫర్దర్ గా సైజ్ పెరగకుండా చూసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం అలా మెయింటైన్ చేయగలుసుకోవచ్చు. అన్ని వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది అని కాదు, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ దాకా వెళ్లాల్సిన పని ఉండదు. ఎవరికి సర్జరీ అవసరం పడుతుంది పడదు అనేది ఒక వాస్కులర్ సర్జన్ చూసి డిసైడ్ చేయగలుగుతారు.
1: డాప్లర్ టెస్ట్ లో ఖచ్చితంగా తెలుస్తుంది,
0: డాప్లర్ టెస్ట్ లో తెలుస్తుంది, పేషెంట్ క్లినికల్ గా కూడా మనం చూసి చెప్పగలుగుతాం.
1: చాలా మంది అంటూ ఉంటారు నీకు వారికోస్ ఉంది, ఇది రాను రాను నీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటూ ఉంటారు, ఇతర ఆర్గాన్స్ మీద కూడా దీని, ఎందుకంటే రక్త ప్రసారణ అనేది ఇతర అవయవాలతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారం, ఇది ఇతర ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారా?
0: అవన్నీ ఉత్తి మాటలండి. వారికోస్ వెయిన్స్ కి ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం ఇవన్నీ ఈ మధ్య మనం ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ఇట్లా ఉత్తిగా యాడ్స్, డాక్టర్స్ కాకుండా నార్మల్ జనం వ్యూస్ కోసం అని చెప్పి పెట్టే యాడ్స్ లో వాటిలో చేస్తున్న పబ్లిసిటీ, కానీ యూజువల్గా వాటి వల్ల వేరే ఆర్గన్

0: ఆర్గన్స్కి ఎఫెక్ట్ ఉండదు. వారికోస్ వెయిన్స్ ఉంది అంటే పేషెంట్ లో వాళ్ళకి ఆ కాలులో ఇప్పుడు నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఏమైనా ఫ్యూచర్ లో రావచ్చు. అంతకుమించి వాళ్ళ లైఫ్ మీద కానీ హార్ట్ మీద కానీ ఇంకా వేరే అవయవాల మీద కానీ ఎటువంటి ప్రభావం చూపించదు.
1: కిడ్నీలలో ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లో ఫిస్టుల అనేది కూడా మనం చూస్తున్నాం.
0: అవును,
1: మరి ఇది ఒక రకమైన ఎఫెక్టే కదా.
0: ఈ కిడ్నీ పేషెంట్లలో ఏంటి అంటే లైక్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు ఫ్యూ ఇయర్స్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు డయాలసిస్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా లైక్ వాళ్ళు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ డయాలసిస్ అంటాం, వీక్లీ వన్ టైం, వీక్లీ టూ టైమ్స్ అట్లాగా డయాలసిస్ మనం చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఈ డయాలసిస్ చేయడానికి వాళ్ళకి ఏదైనా మెడ దగ్గర కానీ ఒక లైన్ వేస్తారనమాట, దాని నుండి చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఒక ఫిస్టులా అనేది మనకు అవసరం పడుతుంది. ఈ ఫిస్టులా అంటే ఏంటి అంటే మన చేతి మీద ఆర్టరీ వెయిన్ రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి, సిరలు ధమనులు, ఈ రెండింటిని కలిపి మనం జాయిన్ చేస్తాం. సో అలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్టరీలో నుంచి వెయిన్ లోకి ఫ్లో డైవర్ట్ అవుతుంది. యూజువల్ గా ఆర్టరీలో హై ఫ్లో ఉంటుంది, వెయిన్ లో తక్కువ ఫ్లో ఉంటుంది. ఈ ఆర్టరీలో నుంచి వెయిన్ లోకి హై ఫ్లో వెళ్ళినప్పుడు ఈ వెయిన్ అనేది ఆ సిరలు చేతి మీద ఉన్న సిరలు దాని ఫ్లో పెంచుకోవడము, దాని సైజ్ పెంచుకోవడము, క్లియర్ గా కనిపించడం ఇలా అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి చేతి మీద కనిపించే ఈ సిరల్లో ఈ హై ఫ్లో వచ్చిన తర్వాత దానికి డయాలసిస్ క్యాన్యులేషన్ చేస్తారు. అంటే ఒక సూది లాంటిది గుచ్చి అది డయాలసిస్ మెషిన్ కి కనెక్ట్ చేస్తారు, తద్వారా డయాలసిస్ అనేది చేసుకోవడం కుదురుతుంది పేషెంట్ లో. ఇట్లా డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలానే అలా ఈ ఫిష్లకి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట.
1: ఖచ్చితంగా
0: చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫిష్ల అనేది మనకి యూజువల్ గా రిస్ట్ దగ్గర చేస్తామండి, చేతి మీద ఫస్ట్ రిస్ట్ దగ్గర. ఒకవేళ రక్తనాళం అంత మంచిగా లేదు, బాగాలేదు అన్నప్పుడు అప్పుడు ఎల్బో దగ్గర చేస్తాము. ఈ రెండు ఆప్షన్స్ అయిపోయాక లేదంటే కొంతకాలం తర్వాత ఆ ఫిష్ల ఫెయిల్ అవడము ఇలా అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఇంకా నాకు ఫిష్ల చేయడానికి లేదు, ఇంకా నాకు డయాలసిస్ చేసుకోవడానికి ఉండదు అని యూజువల్గా చాలా మంది ఫీల్ అవుతుంటారు, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు అని. కానీ ఇప్పుడు లైక్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి చాలా కొత్త కొత్త విధానాలు వచ్చినాయి. మనకి రక్తనాళాలు బాగాలేకపోయినా కూడా బాడీలో ఒక ఆర్టిఫిషియల్ సింథటిక్ గ్రాఫ్ట్ లాంటిది పెట్టుకోవచ్చు అనమాట. ఒక అలాంటిది మనం చేతిలో కానీ తొడలో కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం వల్ల ఆ సింథటిక్ పైప్ అనేది మన బాడీలో ఇమీడియట్గా చేస్తాం మనం, దానికి ఈ డయాలసిస్ మెషిన్ కనెక్ట్ చేసుకోవచ్చు.
1: అది సతహాగా వాళ్ళలో ఫిస్టుల ప్రాబ్లం ఉన్నప్పుడు అంటారా?
0: అంటే ఫిస్టుల సర్జరీ అనేది ఆ పేషెంట్ కి చేయడానికి పాసిబిలిటీ లేదు అన్నప్పుడు ఈ గ్రాఫ్ట్ అనేది మనం చేయొచ్చు అనమాట.
1: బాడీ సహకరిస్తుందా? ఏ వయసు వరకైనా?
0: ఏ వయసు అయినా చేస్తుందండి. యూజువల్ గా ఓల్డ్ ఏజ్ వెళ్ళేసరికి హీలింగ్ అనేది అంత మంచిగా ఉండదు, కానీ ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదు కదా. కిడ్నీ పేషెంట్ అన్నప్పుడు మనం ఏదో ఒక వాళ్ళకి డయాలసిస్ అనేది ఒక లైఫ్ లైన్, ఏదో ఒక మార్గం చూపించాలి వాళ్ళకి డయాలసిస్ కోసం, అందుకని చేయాల్సి వస్తుంది.
1: ఒకసారి వెరికోస్ వచ్చింది, వాళ్ళలో మార్పు వచ్చింది, కాళ్ళలో సిరల్లో వాపు వచ్చేసింది అనుకున్నప్పుడు మరి ఫిజిషియన్ కాకుండా వాళ్ళు ఫిజియోథెరపీ ద్వారా దాన్ని తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకునే మార్గాలు అంటూ ఏమి ఉండవండి. మనము ఇది ఫర్దర్ గా సైజ్ పెరగకుండా కొన్ని కొన్ని సలహాలు పేషెంట్ కి చెప్పి అవి వాళ్ళు ఫాలో ఎలాగ చేయొచ్చు.
1: సెపరేట్ ఎక్సర్సైజ్లు?
0: ఎక్సర్సైజెస్ అని కాదు, లైక్ ఎక్కువసేపు నిలబడి ఉండడం, ఎక్కువసేపు కూర్చుని ఉండడం ఇట్లా చేయకుండా మధ్యలో కాసేపు వాక్ చేయమనడము, ఒక గంట గంటకి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని వాక్ చేయడము, లేదంటే ఒక స్టూల్ వేసుకుని కాలు ఎత్తులో పెట్టుకుని కూర్చోవడము ఇలా ఇలా చేయడము, లేదంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా స్టాకింగ్స్ వేసుకునే ఉండడము, నైట్ పడుకునేటప్పుడు కాలు ఎత్తు పెట్టి పడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలతో ఎంతో కొంత మనం ప్రాబ్లం పెరగకుండా చేయొచ్చు. తగ్గడం అనేది వీటితో ఉండదండి. ఒకవేళ ప్రాబ్లం సివియర్గా ఉంది అంటే దానికి తగ్గాలి అంటే ఒకటే మార్గం సర్జరీ.
1: మీ దృష్టిలోకి వచ్చిన దాంట్లో ఇప్పుడు ఎన్నో సర్జరీస్ చేశారు, ఎంతో మంది చూశారు మీరు, అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? మరి దీనివల్ల వెరికోస్ వచ్చినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందా? అసలు మున్ముందు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒకనొక టైంలో వారికోస్ వెయిన్స్ దానికి సర్జరీ అంటే అది ఓపెన్ సర్జరీనే ఉండేదండి. కోత పెట్టి మనం కాల్ మీద కోత పెట్టి సర్జరీ చేసేవాళ్ళం, ఆ ఉన్న రక్తాలను పీకేయడం కానీ ఏదొకటి. సో ఇది ఇలాంటివి చేయాలంటే దానికి మనం ఎనస్థీషియా ఇవ్వాలి, ఏదైతే స్పైనల్ ఎనస్థీషియా కానీ జనరల్ ఎనస్థీషియా కానీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. సో ఇలా మనం మేజర్గా సర్జరీ చేస్తున్నాము అన్నప్పుడు ఆ సర్జరీ వల్ల కోత పెట్టినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కానీ మత్తిచ్చేటప్పుడు ఎనస్థీషియా కాంప్లికేషన్స్ కానీ ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో లాస్ట్ 5 to 10 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే కనుక ఈ ఓపెన్ సర్జరీ అనేది మనకి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంతా లేజర్ సర్జరీ అన్నమాట, మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం. ఇవి ఏదర్ లేజర్ సర్జరీ అన్న అవ్వచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం అది చేయొచ్చు, లేదంటే గ్లూ అబ్లేషన్, ఇలా రకరకాల టెక్నిక్స్ లో మనము దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఈవెన్ చిన్న చిన్నగా ఉన్న రక్తనాళాలు కూడా మనం చూసుకోవచ్చు.

0: కుంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ ర్యాంప్ వాక్ చేసే మోడల్స్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ కాలంతా ఎక్స్పోజ్డ్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు చిన్న చిన్న కనిపించే వెయిన్స్ కూడా వాళ్ళకి ప్రాబ్లమాటిక్ లేకపోయినా అవి చూడడానికి బాగోదు కాబట్టి కాస్మెటిక్ పర్పస్ కోసం మనం వాటిని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళలో లేజర్ ఇవి మనం చేయడానికి ఉండదు, ఎందుకంటే సైజ్ పెద్దగా ఉండదు. వాళ్ళలో స్క్లీరోథెరపీ అంటాం, ఫోమ్ స్క్లీరోథెరపీ, ఒక చిన్న ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి వాటిని ట్రీట్ చేస్తానికి ఉంటుంది. సో ఈ మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్ అన్ని వచ్చాక రిస్క్ అనేది చాలా తగ్గిపోయిందండి.
1: ఓకే, ఎంత ఖర్చు అవుతుంది?
0: ఎంత ఖర్చు అనేది లైక్ ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ తీసుకుంటే మనం సుమారుగా 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈవెన్ మనం అనస్థీషియా కూడా, స్పైన్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా కాకుండా ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్ అంటాం, ఫీమోరల్ బ్లాక్, ఆ నరానికి లోకల్ గానే మత్తి ఇచ్చేసేసి చేసేస్తాం. సో పేషెంట్ అంతా స్పృహలోనే ఉంటాడు, కదులుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్క ఏ కాలుకైతే మనం సర్జరీ చేస్తున్నామో ఆ భాగం వరకే మత్తి వచ్చేలాగా ఇచ్చి చేసేసేయచ్చు.
1: సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అప్పుడు?
0: సుమారుగా 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇదంతా.
1: ఒకసారి పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిట్టింగ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే సింగిల్ సిట్టింగ్ లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది?
0: యూజువల్ గా ఈ లేజర్ అనేది ఒక సిట్టింగ్ కి అయిపోతుందండి. కొంతమందిలో ఈ కాల్ మీద బల్జెస్ అనేవి చాలా మల్టిపుల్ ఉంటాయి, మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే ఒక లేజర్ ఒకటే కాకుండా ఈ ఫోమ్స్ క్లీరోథెరపీ అని కానీ ఇంకా స్టాబ్ ఇవల్యూషన్స్ అంటాం, అవి ఏంటంటే కాల్ మీద చిన్న చిన్న ఘాటు లాగా పెట్టి ఆ ఉబ్బిన రక్తనాళాలను పీకేయాల్సి వస్తుంది. ఇలా మల్టిపుల్ ఉన్న వాళ్ళలో మాత్రం ఈ ఫోమ్స్ క్లీరోథెరపీ అనేది మల్టిపుల్ సిట్టింగ్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అట్లాగే ఇవ్వాల్సి.
1: అట్లాంటి సిట్టింగ్స్ ఇస్తారు.
0: అవి వాటి వల్ల మనకి అంటే పేషెంట్ కి ఫర్దర్ గా సింటమ్స్ ఏం లేవో, లేదంటే అది ఇంకా కనిపించట్లేదు, వాటిలో ఫ్లో లేదు అన్నంత వరకు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ లో చూసుకుని అవి మూసుకుపోయినాయా, ఇంకా దానిలో ఫ్లో అనేది తిరుగుతుందా చూసుకుని దాన్ని బట్టి.
1: మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 లో మనకి సుమారుగా 100% అయిపోతుంది. మల్టిపుల్ గా ఏదైనా కేసెస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి సిట్టింగ్స్ పెంచుతామన్నారు. సిట్టింగ్స్ పెరిగిన కొద్దీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందంట.
0: ఫోమ్ స్క్లీరోథెరపీకి యూజువల్లీ అంత ఖర్చు ఏమి ఉండదు అండి. లేజర్ అనేది ఒకటే ప్రొసీజర్, సింగిల్ టైం చేసేది, దాన్ని మళ్ళీ రెండోసారి మూడోసారి చేసేది ఏమి ఉండదు. ఓన్లీ ఈ కింద ఉన్న ఉబ్బులకి మనం ఇంజెక్షన్ లాంటిది, ఫోమ్ స్క్లీరోథెరపీ లాంటిది ఇస్తున్నాము అంటే వాళ్ళలో వరకు 3 నెలలకి 6 నెలలకి స్కాన్ చూసుకుని అవసరమైతే ఇస్తాం. అది కూడా అందరికి అవుతుందని కాదు.
1: సాధారణంగా యాజ్ ఎ డాక్టర్గా భవిష్యత్తులో ఎటువరకైనా కూడాను ఈ వెరికోస్ వెయిన్స్ రాకూడదు, ఒకవేళ వచ్చే సింటమ్స్ ఉన్నా కూడా దానికి తగ్గించుకోవాలని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, మాల్స్లో చేసేవాళ్ళు, ఈవెన్ డాక్టర్స్, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇది బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: ఎక్కువసేపు కంటిన్యూస్గా లాంగ్ స్టాండింగ్ అనేది నాట్ ప్రిఫరబుల్ అండి. లైక్ ఒక 1-1.5 అవర్ కంటే మించి మనం కూర్చుంటున్నాము అంటే మనకే తెలుస్తుంది, ఒక కార్లో జర్నీ చేస్తున్నా సరే కాలు సోర్ అనిపిస్తుంది, కాఫ్ మజిల్ కొంచెం టైట్ అలా అనిపిస్తుంది. ఎక్కువసేపు నిలబడి ఉన్నా సరే మనకి అదే ఫీలింగ్. సో మనం ఒక 1-1.5 అవర్ మించి కంటిన్యూస్గా నిలబడి ఉంటున్నాం, కూర్చుని ఉంటున్నాం అంటే మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకుని ఒక 5 మినిట్స్ అట్లా వాక్ చేసి రావడము, లేదంటే అలాంటి ప్రొఫెషనే ఉంది అంటే మార్నింగ్ టు ఈవినింగ్ స్టాకింగ్స్ వేసేసుకోవడము. లైక్ ఇప్పుడు మేము లాంగ్ ప్రొసీజర్ కి వెళ్తున్నాం సర్జరీ కన్నా ఆ రోజు మేము స్టాకింగ్స్ వేసుకుంటాం, సేమ్ అట్లా కాలికి 2 కాలికి స్టాకింగ్స్ వేసుకోవడము, పడుకునేటప్పుడు కూడా కాలు ఎత్తు పెట్టి పడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యూజువల్లీ వీటి వల్ల ఎక్కువ ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది.
1: ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సేవలు అందించడానికి మరి మీరు మంత్లీ ట్వైస్ వస్తున్నారు, ఎప్పుడప్పుడు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు?
0: నేను ప్రతి 2వ ఆదివారము 4వ ఆదివారము కొత్తగూడెంలో వీకేర్ హాస్పిటల్ అని ఉంటుందండి, అక్కడ అవైలబుల్ ఉంటాం ఫర్ కన్సల్టేషన్స్.
1: మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి?
0: వీకేర్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, రిసెప్షన్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని
1: అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఓకే అండి. మరి వెరికోస్ వెయిన్స్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం శ్రోతలకు చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ నవీన్ గారు. మరి మరింత సమాచారంతో వచ్చేసారి మళ్ళీ కలుసుకుందాం.
0: ష్యూర్ అండి,
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు వెరికోస్ వెయిన్స్ ప్రమాదకరమా ఈ అంశం గురించి డాక్టర్ బి నవీన్ వెంకట్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీకోలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆహా చిత్రం నుండి శ్రీనివాస్ పాడిన పాట. వందే మాత్రం శ్రీనివాస్ సంగీతానికి సాహిత్యం అందించారు సినివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం స్వాతంత్ర ఉద్యమ మహారాణి అరుణ అసఫ్ అలీ ప్రసంగం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అరుణ అసఫ్ అలీ భారతీయ విద్యావేత్త, రాజకీయ కార్యకర్త మరియు ప్రచురణకర్త. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనే ఆమె 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసేందుకు విస్తృతంగా గుర్తుండిపోయింది. స్వాతంత్రానంతరం ఆమె రాజకీయాల్లో చురుకుగా కొనసాగారు. ఢిల్లీకి మొదటి మేయర్ అయ్యారు. అరుణ అసఫ్ అలీ 1909 జూలై 16 బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని కల్కాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బారిసాల్ జిల్లాకు చెందినవారు. అయితే యునైటెడ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు. అతను రెస్టారెంట్ యజమాని. ఆమె తల్లి అంబాలికాదేవి అనేక బ్రాహ్మణ స్తోత్రాలను రచించిన త్రైలోక్యనాథ్ సన్యాల్ కుమార్తె. ఉపేంద్రనాథ్ గంగూలీ తమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలి సినిమా దర్శకుల్లో ఒకరు. మరొక సోదరుడు నాగేంద్రనాథ్, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని వివాహం చేసుకున్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఆమె లోహార్లోని సెక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో మరియు నైనిటాల్లోని ఆల్ సెయింట్స్ కాలేజ్లో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె కలకత్తాలోని గోకులే మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ఆమె అలహాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసఫ్ అలీని కలిశారు. వారు 1928 వివాహం చేసుకున్నారు. మతం మరియు వయస్సు ఆధారంగా తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ సెప్టెంబర్ 1928 వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అరుణ అసఫ్ అలీ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె అసఫ్ అలీని వివాహం చేసుకున్న తర్వాత భారతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా మారింది మరియు ఉప్పు సత్యాగ్రహం సమయంలో

బహిరంగ ఊరేగింపులలో పాల్గొంది. 1931లో అభియోగంపై 21 ఏళ్ల వయసులో ఆమెను అరెస్టు చేశారు. ఇతర మహిళా ఖైదీలు సహా ఆమెను కూడా విడుదల చేయకపోతే మహాత్మా గాంధీ జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే లొంగిపోతే తప్ప ప్రాంగణం నుండి బయటకు రావడానికి నిరాకరించారు. బహిరంగ ఆందోళన ఆమె విడుదలకు హామీ ఇచ్చింది. 1932లో ఆమె తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. అక్కడ ఆమె నిరాహార దీక్ష చేయడం ద్వారా రాజకీయ ఖైదీల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నిరసించారు. ఆమె ప్రయత్నాలు ఫలితంగా తీహార్ జైల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. కానీ ఆమె అంబాలాకు తరలించబడింది మరియు ఏకాంత నిర్బంధానికి గురి చేయబడింది. ఆమె విడుదలైన తర్వాత రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా లేదు. కానీ 1942 చివరిలో ఆమె భూగర్భ ఉద్యమంలో పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖంగా ఎదిగారు. 8 August 1942 బాంబే సెషన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వం స్పందించి ప్రధాన నేతలను, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ అరెస్టు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేయకుండా ముందస్తుకు ప్రయత్నించింది. యువకుడు అరుణా అసఫ్ అలీ 9 August మిగిలిన సెషన్కు అధ్యక్షత వహించి గోవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇది ఉద్యమానికి నాంది పలికింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపారు. అరుణ ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం 1942 ఉద్యమ కథానాయికగా పిలువబడింది మరియు స్వాతంత్ర ఉద్యమం యొక్క గ్రాండ్ ఓల్డ్ లేడీ అని పిలువబడింది. ఆమె తరువాతి సంవత్సరాలలో ప్రత్యక్ష నాయకత్వం లేకపోయినా స్వాతంత్రం సాధించాలనే భారత యువత ఆకాంక్షకు వ్యక్తీకరణగా దేశవ్యాప్తంగా ఆకస్మిక నిరసనలు మరియు ప్రదర్శనలు జరిగాయి. ఆమె పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. అయితే ఆమె అరెస్టు నుండి తప్పించుకోవడానికి భూగర్భంలోకి వెళ్ళి 1942 అండర్ గ్రౌండ్ ఉద్యమం ప్రారంభించింది. ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించారు. అదే సమయంలో ఆమె రామ్ మనోహర్ లోహియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ మాసపత్రిక ఇంక్విలాబ్కు కూడా సంపాదకత్వం వహించారు. 1944 సంచికలో హింస మరియు అహింస గురించి వ్యర్థమైన చర్చలను మర్చిపోయి విప్లవంలో చేరాలని యువతను కోరుతూ చర్య తీసుకోవాలని ఆమె ఉద్బోధించారు. జయప్రకాష్ నారాయణ్ మరియు అరుణా అసఫ్ అలీ వంటి నాయకులు గాంధీ యొక్క రాజకీయ పిల్లలు కానీ కాల్మార్క్స్ యొక్క ఇటీవల విద్యార్థులు అని వర్ణించబడ్డారు. ఆమె పట్టుకున్న వారికి ప్రభుత్వం 5,000 రూపాయలు రివార్డు ప్రకటించింది. ఆమె అనారోగ్యం పాలైంది మరియు కొంతకాలం ఢిల్లీలోని కోరల్ బాగ్లోని డాక్టర్ జోషి ఆసుపత్రిలో తలదాచుకుంది. మహాత్మా గాంధీ అజ్ఞాతం నుండి బయటకు వచ్చి తనను తాను లొంగిపోవాలని ఆమెకు చేతితో వ్రాసిన గమనికను పంపారు. ఆమె లక్ష్యం నెరవేరినందున మరియు ఆమె రివార్డు మొత్తాన్ని హరిజన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఆమె 1946 తనపై ఉన్న వారెంట్ను ఉపసంహరించుకున్న తర్వాతే ఆమె అజ్ఞాతం నుండి బయటకు వచ్చింది. ఆమె మహాత్ముడి నుండి వచ్చిన నోట్ను నిధిగా ఉంచింది మరియు అది తన డ్రాయింగ్ రూమ్ను అలంకరించింది. ఏది ఏమైనప్పటికీ ఆమె రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకు మద్దతుగా గాంధీ నుండి విమర్శలను ఎదుర్కొంది. పాకిస్తాన్ కోసం ఉద్యమం యొక్క శిఖరాగ్రమైన సమయంలో హిందువులు మరియు ముస్లింలను ఏకం చేసిన ఏకైక కారకంగా ఆమె భావించింది. స్వాతంత్రం తర్వాత మేయర్షిప్ మరియు ప్రచురణలో వృత్తి సవరించి 1948 సోషలిస్ట్ పార్టీ అనే కొత్త పార్టీలో చేరారు. అయితే ఆమె ఎడతాట నారాయణన్తో కలిసి ఆ పార్టీని విడిచిపెట్టారు మరియు వారు రజనీ పాల్మే దత్తో కలిసి మాస్కోను సందర్శించారు. వారిద్దరూ 1950ల ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. వ్యక్తిగత విషయానికి వస్తే 1953లో అసఫ్ అలీ మరణించినప్పుడు ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. 1954లో ఆమె సిపిఐ మహిళా విభాగం అయిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఏర్పాటుకు సహాయం

0: చేసింది. అయితే 1956లో పార్టీని విడిచిపెట్టారు. 1958లో ఆమె ఢిల్లీ మొదటి మేయర్గా ఎన్నికయ్యారు. ఢిల్లీలో సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృష్ణామీనన్, విమ్లా కపూర్, గురు రాధాకిషన్, ప్రేమ్ సాగర్ గుప్తా, రజనీ పాల్మే జ్యోతి, సరళ శర్మ మరియు సుబ్రతా జోషి వంటి సామాజిక కార్యకర్తల మరియు లౌకికవాదులతో ఆమె దగ్గర సంబంధం కలిగి ఉంది. ఆమె మరియు నారాయణన్ లింక్ పబ్లిషింగ్ హౌస్ను ప్రారంభించారు. అదే సంవత్సరం దినపత్రిక పేట్రియాట్ మరియు వారపత్రిక లింక్ని ప్రచురించారు. జవహర్లాల్ నెహ్రూ, కృష్ణ మిషన్ మరియు బిజు పట్నాయక్ వంటి నాయకుల ప్రోత్సాహం కారణంగా ప్రచురణలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తరువాత ఆమె అంతర్గత రాజకీయాల కారణంగా ప్రచురణ సంస్థ నుండి బయటకు వెళ్ళింది. ఆమె సహచరుల మతాన్ని స్వాధీనం చేసుకోవడంలో దురాశతో ఆశ్చర్యపోయింది. ఆమె 29 జులై 1996న న్యూఢిల్లీలో 87వ ఏట మరణించింది. అరుణా అసఫ్ అలీకి 1964 అంతర్జాతీయ లెనిన్ శాంతి పురస్కారం మరియు 1991లో అంతర్జాతీయ అవగాహన కోసం జవహర్లాల్ నెహ్రూ అవార్డు లభించింది. ఆమెకు 1992లో తన జీవితకాలంలో భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మరణాంతరం 1997లో లభించింది. 1998లో ఆమె స్మారకార్థం ఒక స్టాంపును విడుదల చేశారు. ఆమె గౌరవార్థం న్యూఢిల్లీలోని అరుణా అసఫ్ అలీ మార్గ్ పేరు పెట్టారు. ఆల్ ఇండియా మైనారిటీస్ ఫ్రంట్ ఏటా డాక్టర్ అరుణా అసఫ్ అలీ సద్భావన అవార్డును పంపిణీ చేస్తుంది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట పది మాటలే, అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: మీరింతవరకు స్వాతంత్ర్య ఉద్యమ మహారాణి అరుణా అసఫ్ అలీ ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొవిజనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ, అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబిపిఎస్ వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 ప్రొవిజనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీలో 745, స్పెషలిస్ట్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, రాజభాషా అధికారి ఆఫీసర్స్ ఎస్ఓ ఇవి కూడా 745 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పీఓ, ఎంటీ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఓ పరిధిలో పోస్టును బట్టి నిర్దేశిత డిగ్రీ పొంది ఉండాలి. ప్రిలిమినరీ మెయిన్ పరీక్షల ఆధారంగా, అలాగే పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్గా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 21, 2026. మరొక ప్రకటన. భారత రైల్వేలోని వివిధ రీజియన్లలో ఉన్నటువంటి 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 5,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ సంబంధిత ట్రేడ్లో ఐటీ కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.indianrailways.gov.in. www.indianrailways.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 29, 2026. మరొక ప్రకటన. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్

0: చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హ్యూమన్ రిసోర్స్ స్కీమ్ 129 బ్రాంచ్ ఛార్జ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు పని అనుభవం కూడా తప్పకుండా ఉండాలి. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు ఉండాలి. అంటే జూన్ 2026 నాటికి 27 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారై ఉండాలి. వార్షిక వేతనం 4.10 లక్షల నుంచి 7.45 లక్షల వరకు ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంటర్వ్యూలతో అభ్యర్థులను తుదిగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://icai.org. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 19, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429539. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో నేస్తం సింధు. సాంకేతిక సహకారం అందించారు శ్రీ కోటేశ్వరరావు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: మేడం బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా. కొత్తగా నేరుగా వచ్చి వెంకటేష్.
0: వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు? వెంకటేష్ గారు
1: మెడికల్ షాప్ అమ్మా.
0: ఓకే, షాప్ ఓపెన్ చేశారా అండి?
1: ఇంకా లేదమ్మా, ఎన్ని చేయాలి.
0: ఓకే,
1: మాట్లాడి పాట నుంచి వెళ్దాం అనేసి చేశానమ్మా.
0: అలాగే అండి. ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి వెంకటేష్ గారు?
1: రాగమాలిక సినిమాలో నాదం మీ దేహం జానకి నివాళిగా.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారండి చిన్నపాసి గారు? బాగున్నామండి. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: నమస్తే మేడం గారు, నేను సొప్పాయి గుడి నుంచి చెన్నప్పారని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: నమస్తే అండి. అప్పారావు గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: సెక్రటరీ సినిమా నుంచి మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడనేది పాట చాలా బాగుంటుందండి.
0: ఓకే,
1: ఆ రోజుల్లో ఈ పాటలు బాగా ఊపుకుని,
0: అవును.
1: కానీ ఇక్కడ మా వంట మాస్టర్ వచ్చినప్పుడల్లా అయ్యా నువ్వు రేడియోలో పాటలు పాడుతూ నాకు ఆ పాట ఏపీవా నాకు ఆ పాట ఏపీవా అంటాడు.
0: ఓకే, ఆయన కోసం ఈరోజు ఈ పాటను కోరుతున్నారా మీరు?
1: సమయానికి వచ్చాడు.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి, వినండి.
1: అయితే అయితే ఒక నిమిషం అండి, మొన్న మంగళవారం నాడు మధుమంజరి వస్తున్నాయి రథ జగన్నాథ రథ చక్రాలు అనే శీర్షిక మధుమంజరి చాలా బాగుందండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: గారు చాలా దాని గురించి విశిష్టత గురించి ఇప్పుడు పూరిలో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది, దాని సందర్భంగా అయితేమి ఎన్నో విశిష్టమైన వివరాలు అన్ని చెప్పారు. శక్తిగా ఉంది ప్రోగ్రామ్, తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసు. అమ్మవార్ల గురించి కూడా

0: ఉన్నాయి రథ జగన్నాథ రథ చక్రాలు అనే శీర్షిక మధుమంజరి చాలా బాగుందండి.
1: ఓకే థ్యాంక్ యూ అండి.
0: గారు చాలా దాని గురించి విశిష్టత గురించి ఇప్పుడు పూరిలో కూడా జగన్నాథ రథయాత్ర అనేది జరుగుతుంది, దాని సందర్భంగా అయితేమి ఎన్నో విశిష్టమైన వివరాలన్నీ చెప్పారు. శక్తిగా ఉంది ప్రోగ్రామ్, తెలియని విషయాలు కూడా ఎన్నో తెలిసినాయి. అమ్మవార్ల గురించి కూడా చాలా విపులంగా చెప్పారు, దాని తగ్గట్టుగా పాటలు వేశారు. మధుమంజరి కార్యక్రమం ప్రవేశపెట్టిన కొలిపాక శంకర్రావు గారికి, ప్రసారం చేస్తున్న మీకు, సిబ్బందికి, పనిచేస్తున్న నిర్వహించిన శృతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ అండి. మీకోసం పాట ప్లే చేస్తున్నాం, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం.
1: మేడం, నా పేరు కాపర్తి బాబుచారి మేడం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా బాబుచారి గారు?
1: బాగున్నామండి.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు రాధమ్మ పెండ్లి చిత్రంలో నుంచి జస్ట్ జానకి పాడిన పాట, ఆడది కూరుకునే వరాలు రెండు రెండు అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: ఆ పాట వేయండి మా శ్రోతలందరి కోసం, మా ఈళ్ళప్పుడు గ్రామ ప్రజల కోసం.
0: తప్పకుండా అండి, తప్పకుండా ప్లే చేస్తాం, వినండి.
1: ఓకే మేడం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరొక రేడియో కాలర్. మాట్లాడదాం. హలో
12: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
11: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి?
12: నేను కొత్తగూడెం బూడిద నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు రాధాపాస్ మేడం.
11: రాధాపాస్ గారు బాగున్నారా?
12: బాగున్నా మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం?
11: బాగున్నానండి. ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
12: నాకు బంగారు గాజు సినిమా నుంచి పాట కావాలి మేడం.
11: తప్పకుండా.
12: మా అన్న చిన్నపాటి గుండెటి రాములు, ఎనిగంటి నాగేశ్వరరావు, ఇంకా నాగయ్య గురించి కోరుకుంటున్నా మేడం. ఇవాళ పాట
11: తప్పకుండా అండి. మీ అందరి కోసం పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి?
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం మేడం.
0: పుల్లారావు గారు బాగున్నారా?
1: చాలా బాగున్నాం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు పుల్లారావు గారు?
1: మాది మొబైల్ షాప్ మేడం.
0: ఓకే, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: మేడం, మన జానకమ్మ గారిది ఒక మంచి పాట అండి, రాక్షసుడి మూవీ గురించి.
0: తప్పకుండా అండి. ఈరోజు ఈ పాటని ఎవరికి వినిపించాలనుకుంటున్నారు? హలో
1: మేడం,
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: ఓకే.

0: హలో,
1: శుభోదయం మేడం.
2: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: పూనం రమేష్ మేడం, లక్ష్మీ దయకల్లి మండలం సీతారాంపురం నుంచి మేడం. బాగున్నారా మేడం?
2: బాగున్నానండి. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి రమేష్ గారు?
1: రుక్మిణి మూవీ నుంచి బాగున్నా.
2: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
6: హలో.
7: హలో,
6: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్?
7: నమస్తే మేడం, కారేపల్లి రాంబాబు.
6: రాంబాబు గారు ఎలా ఉన్నారు సార్?
7: బాగున్నాను మేడం.
6: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి రాంబాబు గారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి, వినండి.
7: ఓకే మేడం.

0: హలో,
1: నమస్కారం మేడం గారు.
0: నమస్తే అండి.
2: మీ పేరేంటి సార్?
1: సాదా నరసింహారావు, సీతంపేట.
2: నరసింహారావు గారు బాగున్నారా సార్?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
2: బాగున్నాను సార్. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: బతుకమ్మ సినిమాల నుంచి పాట వేయండి మేడం గారు.
2: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: సావన్కర్ గంగాధర్, కొండలవాడి, నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
0: ఓకే సార్, ఎలా ఉన్నారు గంగాధర్ గారు?
1: చాలా బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాను సార్. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
1: పాట అయితే ఏంటో మేడం, ఈ వర్షం పడుతుందా మీ దగ్గర?
0: పడట్లేదండి. మీ దగ్గర పడుతుందా?
1: సాయంత్రం హాఫ్ అన్ అవర్ పడ్డది మేడం.
0: ఓకే, పడట్లేదు.
1: ఈరోజు నాకు మనసంతా నువ్వే నుంచి ఆకాశం ఆకాశాన విగ్రేమైన ఈ పాట కావాలి మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తామండి. ఎవరి కోసం ఈ పాట వినిపించారు?
1: శ్రోతలు, మా మిత్రులు కుజన్ శ్రీహరి, అజీజ్ భాయ్, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, అనుశ్రీ, రవీంద్ర బాబు కందకుర్తి నుంచి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వీరందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హలో.
5: హలో మేడం, నమస్తే అండి.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
5: నేను నాగేశ్వరరావు ఎన్నగంటి, నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను.
4: నాగేశ్వరరావు గారు బాగున్నారండి?
5: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
4: బాగున్నాను సార్. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
5: నాకు అంతం సినిమాలో నీ నవ్వు చెప్పింది నాతో అనే పాట.
4: తప్పకుండా అండి, పాట వినిపిస్తాం, వినండి.

0: హలో,
1: నమస్తే
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రహ్మపూర్ చికెన్ షాప్ రాములు మేడం.
0: రాములు గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నా?
0: బాగున్నాను సార్. ఏ పాట వినాలనుకుంటున్నారండి ఈరోజు?
1: మేజర్ సేన్ రాయ్ కాదు నుండి ఈరోజు సుఖీ భవ సుమన్ గారి.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: మన శ్రోతలందరి కోసం మేడం,
0: ఓకే
1: కోసం స్టాఫ్ కోసం అందరి కోసం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, వినిపిస్తాం.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి?
1: ఆర్తి కాలనీ పాతపాలవంతు నుంచి శారదా సంపత్మాన్ మాట్లాడుతున్నానండి.
0: శారద గారు బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు శారద గారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా రేడియోలో?
1: అన్ని వింటానండి, వదలకుండా అన్ని వింటాను.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి శారద గారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: శ్రోతలండి,
0: చెప్పండి. ఓకే అండి, వీరందరి కోసం తప్పకుండా ఈ పాటను ప్లే చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుండి ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: శ్రీనివాసరావు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాను సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు?
1: నేను సింగరే ఎన్ని కాలేజ్ రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం.
0: ఓకే, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: మరో చిత్ర మూవీలోంచి జానకి గారు పాడిన పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. ఈ పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి. ఈ పాటను ఎవరికైనా వినిపించాలనుకుంటున్నారా?
1: మా శ్రోతలందరికీ, మా ఆకాశవాణి శ్రోతలందరికీ
0: తప్పకుండా అండి. పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి
1: నమస్తే
0: నుండి
1: మేడం గారు.
0: మాట్లాడుతున్నారు?
1: కొయ్యగూడ నుంచి అచ్చమ్మ మాట్లాడుతున్నా మేడం.
0: బాగున్నారండి అచ్చమ్మ గారు?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఈ పా ఏ పాట వినాలనుకుంటున్నారండి ఈరోజు?
1: అడవిలో అన్న నుంచి వందనాలమ్మా, నీకు వందనాలమ్మా అని పాట ఏంటి మేడం?
0: ఓకే అండి, తప్పకుండా వేస్తాం, వినండి.
1: సింధు మేడం, నీ పాట సింధు మేడం అని వేస్తామని అనుకున్నా మేడం.
0: ఏంటండి
1: సింధు మేడం, సింధు రూపు పాట అని అనుకున్నా మేడం కానీ.
0: ఓకే ఓకే ఓకే అండి,
1: సరే మేడం,
0: పాట ప్లే చేస్తున్నా, వినండి.
1: సరే మేడం, థ్యాంక్ యూ.

0: ముచ్చట
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290538.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు.
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు కోటేశ్వరరావు గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఆలయం ప్రొడక్షన్స్ వారి బొంబాయి చిత్రం నుండి పాటలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: గుమ్ సుమ్ గుప్ చప్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.

మీరింతవరకు ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి బొంబాయి చిత్రం నుండి పాటలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట

మెరుపుకలలో చిత్రం నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సెల్యూట్ చిత్రం నుండి ఈ పాట.

ద్వారకా చిత్రం కోసం సమీరా భరద్వాజ్ పాడిన పాటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈశ్వర్ చిత్రం కోసం ఉషా రాజేష్ పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు యమదుంగ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, సునీత పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి, సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఒరిస్సాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా జనరల్ గురుకులాల్లో 5వ తరగతుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతులలో బ్యాక్లాగ్ ప్రవేశాలకు రుక్మాపూర్ జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్స్, అలాగే మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్ స్కూల్లో 6వ తరగతికి, గౌలుదొడ్డి అలగనూరు సీఓఏలలో 9వ తరగతికి, ఖమ్మం పరిగి ఎస్ఓఏలలో 8వ తరగతుల ప్రవేశాలకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 21. వివరాలకు tgz.cgg.gov.in ను సంప్రదించండి.
2: వినండి పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాదనం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తులు
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత

0: సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమాపేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions to mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
0: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
1: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరో సైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్దరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టు

0: లో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్టపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరీలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహిట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి 20వ శతాబ్దం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట మహాత్మా చిత్రం నుండి, కార్తీక్ సంగీత ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట ప్రభుత్వం తరఫున లంగర్ హౌజ్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభా

బకర్ కొండ సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా చైనీస్ స్నాచింగ్ పిక్ ప్యాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫోటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీకాలని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట గంగా జమున తహజీబులకు లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 3,000కు పైగా ఆలయాల్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత 6 నెలల్లోనే 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 32,109 కేంద్రాల్లో, అంటే దాదాపు 90% కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి విమానాశ్రయ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా మైనింగ్ వీక్ ఒక సరికొత్త నాంది కానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గత 12 ఏళ్లలో 700 మైనింగ్ బ్లాక్లు, 132 కమర్షియల్ బొగ్గు గనులకు విజయవంతంగా వేలం పూర్తి చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీలను వాడుతున్నామని, బొగ్గు రంగంలో పోటీతత్వం కోసం కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల అసమానతలు పెరగకుండా అవి మానవాళికి సేవ చేస్తూ గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, లాంచ్ గర్ల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా జరిగిన ఒక శిక్షణతో 4 జూనియర్ కళాశాల నుంచి 120 మంది ఇంటర్ విద్యార్థులను పాల్గొని కమ్యూనికేషన్, లీడర్షిప్, ఆర్థిక అవగాహన వంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ది కోసం రాష్ట శాసనసభ సచివాలయం ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొన్నారు.
నియోజకవర్గాల అభివృద్ది వేదిక ద్వారా ప్రభుత్వ

0: నిధుల అవసరం లేకుండా ప్రైవేటు రంగాలు సిఎస్ఐఆర్ సిఎస్ఆర్ నిధులు ఎన్జీఓల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ది విద్య ఆరోగ్యం మహిళా సాధికారత రంగాల్లో ఈక్విప్ సంస్థ పనిచేస్తుందని స్పీకర్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మైభారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ఈ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోనెపల్లి గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్దతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: కొండపర్తిలో వాళ్ళకి పప్పు లడ్డు చేసుకోవడానికి మొట్టమొదట 50,000 తో స్టార్ట్ చేస్తే 3 నెలల్లో 15 లక్షల దాకా సంపాదించారు. జాతర టైంలో 5 లక్షలు సంపాదించారు 5-10 రోజుల. ఇప్పుడు ప్రతిరోజు ఆడ జాతర కాడ ముంగట వాళ్ళు షాప్ పెట్టుకుంటే ఈ పప్పు లడ్డుకు మినిమం 10,000 సంపాదిస్తారు. ఎండాకాలంలో అయితే మనోళ్ళు అంబలి కూడా చేసి అమ్మినారు.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని కొన్ని తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి ఉకపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్లో గల పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ జి రమేష్ పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నషాముక్త భారత అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును సరియైన పద్దతిలో వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరిధాన్యం వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి కోరారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్ల సౌదామిని పరిణయం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ.
1: తెలగాణము తమ కవాటముల బందీ అయిన నిశ్శబ్ద రాత్రులలో మేల్కొని అని మావారి కీర్తిశేషులు రంగరాజు వెంకటేశ్వరరావు గారు అభిప్రాయపడినట్టు, ఉర్దూ భాషకే ఉనికి, పారశీకం వచ్చిన వారికే పరపతిగా మనుగడ సాగుతున్న నిజాం నిరంకుశ పాలనా కాలంలో వరంగల్ జిల్లాలోని మారుమూల ఇనుగుర్తి గ్రామంలో జన్మించిన తెలంగాణ వైతాళికులైన ఒద్దిరాజు సోదరులు జంట కవులు. సంస్కృత ఆంధ్ర భాషలలో అనుపమానమైన పాండితి వైభవంతో ఎన్నో గ్రంథాలు రచించిన విషయం శ్రోతలకు తెలిసిందే. ఆ రచనలలో సౌదామిని పరిణయ ప్రబంధ కావ్యం రచన గురించి నాలుగు మాటలు. తెలుగు సాహిత్యంలో ప్రబంధ రచనకు అగ్రస్థానమే ఉంది. ఈ ప్రబంధమనే పదాన్ని మొదట నన్నెచోడు వాడాడు. తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలం ప్రబంధయుగమని గుర్తింపు పొందింది. పురాణాలలో నుండి గాని ఇతిహాసాలలో నుండి గాని చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణనలతో అద్భుతమైన రచన చేయడాన్ని ప్రబంధము అని అంటారు. చివరి ప్రబంధం చేమకూర వెంకట కవి రాసిన విజయ విలాసం, తర్వాత వచ్చిన సురభి మాధవరాయల చంద్రిక పరిణయం, కనపర్తి అబ్బయామాత్యుని అనిరుద్ర చరిత్ర మొదలైన వాటిని పిల్ల వసు చరిత్రగా పిలిచారు. 18-19 శతాబ్దాలలో ఆంగ్ల ప్రభావం చేత మన కవులు నవలలు, వచన రచనలు, నాటకాలు, కథలు మొదలైన అంశాలపై మొగ్గు చూపడంతో దాదాపు ప్రబంధాలు కనుమరుగైనవనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయమైన భాష వస్తుభావాలతో కావ్యరచన చేసిన వారిలో ఒద్దిరాజు సోదరులు ముఖ్యులు. వీరిలో పెద్దవారైన సీతారామచంద్రరావు గారు సౌదామిని పరిణయం అనే చక్కటి ప్రబంధ రచన చేశారు. ఇది 20వ శతాబ్దంలో మొదట్లో వచ్చింది. ఇది 6 ఆశ్వాసాల ప్రౌఢ ప్రబంధం. ఇందులో 1485 పద్య గద్యాలున్నాయి. ఈ గ్రంథం కవి పాండిత్య ప్రకర్షకు నిదర్శనం. నాయకానాయకులు సౌదామిని, శ్రీకృష్ణుడు. సౌదామిని నాయక పాత్ర కవి కల్పన. సౌదామిని అంటే మెరుపు, శ్రీకృష్ణుడు మేఘశ్యాముడు. మెరుపు మేఘంలో కలిసిపోవట అనే అంశాన్ని తీసుకుని అష్టాదశ వర్ణనలతో అద్భుతంగా రచించారు. కవికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు కనిపించగా ప్రేరణ పొంది సౌదామిని, శ్రీకృష్ణ పాత్రలుగా ప్రబంధాన్ని రచించారని వీరి పీఠిక ద్వారా తెలుస్తున్నది. ఈ సౌదామిని పరిణయాన్ని కవి శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇందులో కథాకథనం, నాటకీయత, పాత్ర సన్నివేశ చిత్రణలన్నీ కొత్త దృక్పథంలో కనిపిస్తాయి. వీరు విశిష్టాద్వైత అనుయాయులు కాబట్టి పాత్రలను మలచడంలో భక్తిభావం కనపడుతుంది. కావ్య ప్రారంభం సంప్రదాయ రచనలో కవులు మంగళ శ్లోకంతో ప్రారంభించినట్టే వీరు కూడా శ్రీకార పద్యంతో మొదలుపెట్టారు.

ప్రాప్త జగద్విమోహన ఘన శ్యామంగో నంద వ్రజాగారస్తేయ పయ ప్రవర్ధిత బలఖ్యాతున్ హరిన్ కొల్చదన్. భావం ఏమంటే, రాధ యొక్క మృదువైన అధరామృతమును తాగేవాడా, ఆమె యొక్క స్తనాలకున్న కస్తూరీ చందనములతో మెరిసే మోహన రూప, గోకులంలో నందునీంట ఉండి పాలు వెన్నెలను దొంగిలించే హరిని కొలిచెదను అని వేడుకున్నారు. ఇష్టదేవతాస్థుతిలో శ్రీహరిని, లక్ష్మీదేవిని, శంఖ చక్ర నందకములను, వాహనమైన గరత్మంతుని, విశ్వక్సేనుని, శఠగోపమును, విశిష్టాద్వైత గోమఠాన్వయులను, గురువులను స్తుతించారు. ప్రాచీన కవులైన వ్యాస వాల్మీకులను

వరరుచి, పాణిని, పతంజలి మొదలైన వ్యాకర్తలను, కాళిదాసు, జయదేవుడు, లీలాశుకుడు, నారాయణ తీర్థులు మొదలైన వాగ్గేయకారులను కూడా స్తుతించారు. తరువాత కుకవినింద, వంశాభివర్ణన, ప్రస్తావన, కృతి ప్రశంస, షష్ట్యంతములతో కథను ఆరంభించారు. ఈ ప్రబంధ కథన శిల్పం ఎలా ఉంది అంటే, సౌదామిని పరిణయంలో కథను కొత్త మార్గంలో నడిపించారు. సౌదామిని అనే రాజకుమారి శ్రీకృష్ణుని వివాహమాడిన విషయం ఇంతకుముందు సాహిత్యంలో ఎక్కడా కనిపించకపోయినా, ఇది కల్పిత కథ అనే అభిప్రాయం పాఠకులకు కలగకుండా పౌండ్రక వాసుదేవుడనే పురాణ పాత్రని కథకు జోడించి చెప్పిన విధానం ఎంతో బాగుంది. పురాణ పద్ధతిలో కొంత, నవలా పద్ధతిలో సంభాషణ రూపంలో కొంత కథను నడిపించారు. వర్ణనలను మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో రాశారు. కథా పరిచయం ఎలా ఉంది అంటే, కౌశాంబిని అనే రాజ్యాన్ని పాలించే బృహద్వజుడనే రాజు కూతురైన సౌదామిని శ్రీకృష్ణుడు పరిణయం ఆడడం ఈ ప్రబంధంలోని కథాంశం. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్తున్నట్లు ప్రారంభమవుతుంది. ప్రథమాశ్వాసంలో కౌశాంబిని నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. అంబరచుంబి సౌధని చయగ్రల సద్బాహు శిల్ప కౌశలాడంబర భర్మ కుంభ నికటస్ఫురదర్జున నీల పీతరక్తంబర నిర్మిత ధ్వజ కులాయిత శోభితమైతనర్చు కౌశాంబీపురీమ తల్లిక ప్రశస్తిని కాంచే ధరాతలంబునన్. ఇంత అందంగా నగర వర్ణన చేస్తూనే ఈ నగరాన్ని పాలించే బృహద్వజునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య స్వప్నదత్త, రెండవ భార్య హిరణ్మయి. వీరికి సంతానం లేకపోవడంతో షాండిల్యుడు అనే ఋషి అనుమతితో హిమాలయాలలో తపస్సు చేయడానికి వెళ్లాలనుకుని రాజ్యభారాన్ని మంత్రికి అప్పగిస్తాడు. రెండవ ఆశ్వాసంలో తాను తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లే విషయాన్ని రాణులకు చెప్తాడు. వారిద్దరు తన వెంట వస్తానంటే వద్దని చెప్పి ఒంటరిగానే హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ చివన మహర్షి దర్శనం చేసుకుంటాడు. చివన మహర్షి రాజుకు మంత్రోపదేశం చేస్తాడు. కొంతకాలం తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై పుత్రిక కలిగేటట్టు వరమిస్తాడు. పుత్రుడు కలిగే విధంగా వరం పొందలేదని రాజు బాధపడతాడు. జరిగిన విషయం చివన మహర్షికి చెప్తాడు. పుత్రుడు లేకపోయినా పర్వాలేదని, పుత్రిక లక్ష్మీదేవి అంశంలో జన్మించింది కాబట్టి ఉపేంద్ర సన్నిభ వికాసిని భర్తగా పొందుతుంది అని రాజును ఆశీర్వదించి పంపుతాడు. మూడవ ఆశ్వాసంలో విష్ణువు వరం ఫలితంగా పట్టమహిషి అయిన స్వప్నదత్తకు కూతురు జన్మిస్తుంది. ఆమెకు సౌదామిని అని పేరు పెడతారు. ఆమె పెరిగి యుక్త వయస్కురాలై సంగీతం, సాహిత్యం మొదలైన లలిత కళలను అభ్యసిస్తుంది. రుక్మిణీ కళ్యాణ గాథను విని సౌదామిని తన మనసులో శ్రీకృష్ణుని వరిస్తుంది.

ఇలన్ అని రాశారు. ఇక చతుర్థాశ్వాసంలో సౌదామిని తన చెలికత్త చతురికతో కలిసి ఉన్నప్పుడు శృతిధరుడు అనే బ్రాహ్మణుడు వస్తాడు. చతురిక సౌదామిని విరహవేదనను అతనికి చెప్తుంది. లక్ష్మీదేవి అంశంలో పుట్టిన ఈమె విష్ణువును పరిణయం ఆడుతుందని, చివన మహర్షి చెప్పిన మాటలు వ్యర్థం కావని, రాకుమారి మనసులో ఉన్నవాడు శ్రీకృష్ణుడే అని, ఇద్దరికీ తప్పక వివాహం అవుతుందని చెప్తాడు. ద్వారకకు వెళ్లి సౌదామిని మనోగతాన్ని తెలిపి శ్రీకృష్ణుని ఇక్కడికి తీసుకుని వస్తానని శృతిధరుడు ప్రతిజ్ఞ చేసి ద్వారకకు బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా బృహద్వజుడు తన కూతురుకు విష్ణువు భర్త కాగలడని చివన మహర్షి చెప్పిన విషయాన్ని సభలో ప్రకటిస్తాడు. అప్పుడు కాలవుడు అనేవాడు లేచి రాజకుమార్తె కోసం స్వయంవరం ప్రకటించమని, దానికిగాను ఒక యజ్ఞం నిర్వహింపవలసిందని రాజుకు చెప్తాడు. పంచమాశ్వాసంలో పౌండ్రక వాసుదేవుని దగ్గరకు నారదుడు వెళ్తాడు. పౌండ్రక వాసుదేవుని కథ హరివంశంలోనూ, నాచన సోమన రచించిన ఉత్తర హరివంశంలోనూ

అద్భుతంగా రచింపబడింది. నారదుడు సౌదామిని స్వయంవరం గురించి చెప్పి, నీకు సౌదామిని భార్య అయితేనే నీ వాసుదేవత్వానికి నిండుతనం చేకూరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. సౌదామిని తీసుకుని రావడానికి పౌండ్రకుడు కపట యోగిని కౌశాంబికి పంపిస్తాడు. ఆ యోగిని రాజంతపురం చేరుకుని సౌదామిని మచ్చిక చేసుకుంటుంది. సౌదామిని వలుపు సందేశాన్ని తెచ్చిన శృతిధరుడితో శ్రీకృష్ణుడు స్వయంవర సమయానికి అక్కడికి వచ్చి సౌదామిని పరిణయం ఆడతానని చెప్తాడు. బృహద్వజుడు యజ్ఞదీక్షలో ఉండగా కపటయోగిని సౌదామిని మాయాపాశంతో తీసుకుని పారిపోతుంది. చివరి ఆశ్వాసమైన షష్టాశ్వాసంలో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. షట్పురాన్ని పాలించే శృగాలుడు అనే రాక్షసుని దగ్గరకు నారదుడు వెళ్తాడు. అతనితో సౌదామిని మీద పౌండ్రక వాసుదేవుడు మనసుపడి ఆమెను తీసుకురావడానికి ఒక కపట యోగిని నియమించాడని, ఆమె సౌదామిని మాయోపాయం చేత తీసుకుని వస్తుందని సౌదామిని తెచ్చుకోమని చెప్పి ద్వారకకు వెళ్ళిపోతాడు. మార్గమధ్యంలో ఉన్న సౌదామిని యోగిని బంధించి తెచ్చుకుంటాడు. నారదుడు ద్వారకకు వెళ్లి శృగాలుని అరాచకాలను ఇలా చెప్తాడు. తరుణుల చెరపట్టుట దుష్కర కృత్యంబులను సాధు సజ్జనులకు భీకర దుఃఖమ్ముల గొలుపుట పరచిత దిన కృత్యమా ప్రపాతకునకున్కన. అతడు యక్షరాక్షసుల మాయలను నేర్చినట్టివాడు దుష్టుండు మాయావి షట్పురంబునం తిక్కగల నర రాక్షసుండు త్రిపుర రాక్షసులతో దిటుగాంచు. ఇలాంటి దుష్టిని సంహరించి సాధుభక్తజనులను రక్షింపవలసిందని శ్రీకృష్ణుడిని కోరుతాడు. శ్రీకృష్ణుడు షట్పురం మీద దండెత్తుతాడు. సుదర్శన చక్రం వల్ల నగరమంతా భస్మమవుతుంది. శృగాలునితో సహా దుష్టజనమంతా మరణిస్తారు. శృగాలునిచే బంధింపబడిన యోగిని కూడా మరణిస్తుంది. సౌదామిని రక్షింపబడుతుంది. శ్రీకృష్ణుడు సౌదామిని తీసుకుని కౌశాంబికకు చేరుకుంటాడు. శ్రీకృష్ణుడితో సౌదామిని వివాహ విషయం తెలిసి పౌండ్రకుడు కౌశాంబి మీద దండెత్తుతాడు. శ్రీకృష్ణుడు తన వివాహ వేళ రక్తపాతం జరగకుండా పౌండ్రకుని సైన్యమంతా కౌశాంబికకు తిరిగి వెళ్లిపోయేటట్లు తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. సౌదామిని శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. దీనితో కథ సుఖాంతమవుతుంది. ఇందులో అష్టాదశ వర్ణనలు ఎంతో బాగున్నాయి. అందులో పుత్రోదయం ఒకటి. ఈ కావ్యనాయిక అయిన సౌదామిని జననాన్ని కవికి జ్యోతిష శాస్త్రం మీద ఉన్న అవగాహనను తెలిపేలా ఇలా వర్ణించారు. రవి శశి భౌమ కేతు గురు రాహు బుధార్కజ కావ్యులర్హయ భవి

శుభగ్రహేక్ష ప్రవిమల లగ్నమందు వేసరాజ్ఞి సుతా ప్రసవంబునొందుటన్. ఈ సౌదామిని పరిణయంలో సమయానుకూలంగా సామెతలు, జాతీయాలు, అలంకారాలు ఉపయోగించారు. బృహద్వజుడు సంతానం కోసం హిమాలయాలలో తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై కూతురు కలిగేటట్లు వరమిస్తాడు. అప్పుడు తన మనసులో ఏమనుకున్నాడో చక్కని తేటగీతతో సామెతను వాడారు. ఒకటి తలచిన దైవమింకొకటి తలచు అనెడులోకోక్తికే నిదర్శనము నేడు స్వీయ వంశాభివృద్ధి నాశించితపము సలుప పరగోత్ర వృద్ధికాస్పదము కలిగే. అంతే అందంగా యమకాలంకారాలు కూడా ఉపయోగించారు వీరి రచనలో. గములు గములైన వన్యమృగములను

ఈ పద్యంలో మొదటి గములు అనే పదానికి సమూహమని అర్థంలోను, రెండవ గములు మృగములుగాను మదనాగములుగాను పున్నాగములుగాను వేరు వేరు అర్థాలలో ఉపయోగించారు. ఇక ఉపమాలంకారం ఈ రచయితలది ఎలా ఉపయోగించారంటే, అని ఇట్లు స్వాంతనంబుగ ముని పలుకుట విని ప్రమోద పూరిత హృదయం వను పునసేద ధీరను జనపాలుడు కలతదేరు సంద్రము కరిణన్. ఈ మునివాక్యాలు విని మనసులో ఎంతో సంతోషంతో సముద్రం నిశ్చలంగా ఉన్నట్లు సేద తీరాడు అనే ఉపమ ఎంతో అందంగా

0: ఉంటుంది. ఉత్ప్రేక్ష, అంత్యానుప్రాసాలంకారాలు కూడా చక్కగా ఉపయోగించారు. ఈ కావ్యం ప్రౌఢ ప్రబంధం, అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే కాని నిఘంటువుల సాయంతో చదివి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కావ్యం మన తెలుగు నేలలో ఈ ప్రాంతంలోనూ అందులోనూ ఇనుగుర్తిలో రచింపబడటం మా అదృష్టం. ఈ కావ్యాన్ని నాకున్న పరిజ్ఞానంతో పూర్తిగా సమీక్షించానని చెప్పలేను, కానీ విహంగ వీక్షణం మాత్రం చేశాను. వద్ర సోదరుల కూతురుగా జన్మించడం, ఈ ప్రబంధాన్ని సమీక్ష చేయడం నేను చేసుకున్న భాగ్యం. అంతేకాదు, రేపటి తరానికి ప్రబంధం రాయడానికి ప్రేరణగా నిలవాలని ఈ ప్రబంధాన్ని భావానువాదం చేసి, ఎందుకు ఈ భావానువాదం చేయాల్సి వచ్చింది అనంటే, పద్య సౌందర్యం భావసేతువు. ప్రాచీన ప్రబంధాలలో దాగి ఉన్న కథా సౌందర్యాన్ని సులభమైన భావంతో పాఠకులకు అందించాలనే సంకల్పమే ఈ భావానువాదానికి ప్రేరణ. సహజ కవిత్వ ప్రతిభతో సాహిత్య లోకాన్ని అలరించిన కవులు వద్రా సోదరులు. పద్యరచనలో భావ సౌందర్యాన్ని, భాషా మాధుర్యాన్ని సమన్వయపరిచిన వాగ్ విభవశాలులు వాళ్ళు. సంప్రదాయ ప్రబంధ రీతిని అనుసరిస్తూనే భావగాంభీర్యాన్ని పాఠకునికి అందుబాటులోకి తెచ్చే సామర్థ్యం వారి రచనల్లో స్పష్టంగా కనపడుతుంది. అలంకార శోభతో కూడిన పద సౌందర్యం, హృదయాన్ని హత్తుకునే భావ ప్రవాహం వారి కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అటువంటి ప్రతిభావంతులైన జంట కవులు రచించిన సౌదామిని పరిణయం పద్య ప్రబంధం సాహిత్య రసికులకు ఆనందానుభూతిని కలిగించే విలువైన కృతి. ప్రాచీన తెలుగు సాహిత్యంలో పద్య ప్రబంధాలకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది, ఉంది. అలాంటి ప్రబంధాలలో ఒకటైన సౌదామిని పరిణయం కథా సౌందర్యం, భావ గాంభీర్యం, పద్య మాధుర్యంతో పాఠకులను ఆకట్టుకునే కృతి. కాలక్రమంలో పద్య భాష కొంత క్లిష్టంగా అనిపించే సందర్భాలుండడంతో ఈ కృతిని ఆధునిక పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా భావానువాద రూపంలో అందించాలనే సంకల్పమే నా ఈ ప్రయత్నం. ప్రాచీన కవుల పద్యాలలో నిక్షిప్తమైన భావరత్నాలను ఆధునిక పాఠకులకు చేరువ చేయడం సాహిత్య సేవలో ఒక ముఖ్యమైన భాగమని తలచిన పూర్వ రచయితల రచయిత్రుల అడుగుజాడలలో నేను నడుస్తూ, పద్యరచనలోని పద సౌందర్యం భావగాంభీర్యం కలిసినప్పుడు సాహిత్యం కాలాన్ని దాటి పాఠక హృదయాలలో నిలిచిపోతుంది అనే ఈ తరపు పాఠకులలో నిలవాలనే ఆకాంక్షతో ప్రాచీన పద్య ప్రబంధాలలో దాగి ఉన్న కథా సౌందర్యాన్ని సులభమైన భావంతో పాఠకులకు అందించాలనే సంకల్పమే ఈ భావానువాదానికి ప్రేరణ. పద్యంలోని అలంకార మాధుర్యాన్ని కాపాడుతూ దాని భావాన్ని సులభంగా గ్రహించేటట్లు చేయడం ఈ ప్రయత్నం యొక్క లక్ష్యం. మూలకవి యొక్క భావరసాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుతూ ఈ చిన్న ప్రయత్నం పాఠకులకు ఉపయోగపడితే నా కృషి సార్థకమవుతుంది అని నా భావన. ఈ మధ్యకాలంలో ప్రబంధ రచనలు చేయడం కానీ చదవడం కానీ తక్కువ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ భావానువాద యత్నం ద్వారా ప్రాచీన పద్య కవిత్వ సౌందర్యం నూతన తరానికి చేరువై తాము ప్రబంధ కావ్య రచనకు పూనుకుంటారని ఎక్కడో చిన్న ఆశ. సాహిత్య రసికులు ఈ ప్రయత్నాన్ని ఆదరించి మూల కృతిలోని భావమాధుర్యంతో పాటు భావానువాద రచయిత్రిగా నా ఆకాంక్ష నెరవేరుస్తూ ఆస్వాదిస్తారని నమ్మకం.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఒద్దిరాజు సోదరులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్ల సౌదామిని పరిణయం పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు ఆలపించిన లలిత గీతం.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853. అంశం మరొకసారి, కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324

పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. అంశం మరొకసారి కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085352, ఇంకో నంబర్ 2324085353. ప్రకటన విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 1800 1 1 0 0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ముందుగా వినండి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా నెల్లూరు వైఎస్ఆర్ నగర్ నుండి ఖాదర్ పాషా రమణ వీరంతా కోరుతున్న పాట నీరాజనం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం.

లంకేశ్వరుడు చిత్రం నుండి మను ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటంఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణకుమార్, అమృత, అనిత, భవిత, చోపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాజ్విక, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీభాయి, ఎండి షకీర్, జీ వెంకటే.

వినండి వసంతం చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఎనగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్. ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రామవరం పటేల్ బస్తీ నుండి సరిత, రత్నకుమారి, చిక్కి, కీర్తన, ప్రభాకర్, సంధ్య, మమత, శ్రీను, మల్లమ్మ, దీపారాణి, లత, వాణి, శ్రీనివాస్, సౌమ్య, శ్రీజ, లాసియా, శేఖర్, రాజు, లక్ష్మి, ఉప్పలయ్య. వినండి మీ అందరి కోసం వసంతం చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య, సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయ ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు. వీరంతా కోరుతున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి.

చిత్ర నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి బేబీ, కనకమ్మ, లక్ష్మి, అర్జున్, గౌరీ, సత్యవతి, శారద, కమల, రంజిత్, కల్పన, సునీత, ఐశ్వర్య, వరలక్ష్మి, పద్మజ, గాయత్రి, స్మిత, భువనేశ్వరి, సహస్ర, బలరాం, సంధ్యారాణి వినండి. మీ అందరి కోసం విచిత్ర సోదరులు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. విచిత్ర సోదరులు

నాగమల్లి చిత్రం నుండి మాకోసం పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట నుండి నర్సింగ్ వెంకటేశ్వర్లు, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వినండి. మీ అందరి కోసం నాగమల్లి చిత్రం నుండి ఈ పాట.

బ్రహ్మ చిత్రం నుండి పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లెందు కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్, లీలా, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారపల్లి కుమారస్వామి, సుజాత, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, షాకీర్, మురళీధర్, సంగం రాములు, జయలక్ష్మి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంత కోరుతున్న పాట బ్రహ్మ చిత్రం నుండి కేజే యేసుదాస్ ఆలపించిన గీతం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 3:10 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఒరిస్సాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

నేను నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్. నాకు నచ్చిన పాట రావణుడే రాముడైతే చిత్రం నుంచి రవివర్మకే.

నా పేరు పునం రమేష్ లక్ష్మీది పెళ్లి మండలం సీతారాంపురం. నాకు నచ్చిన పాట త్రిబలారు సినిమా నుంచి కొమ్మ ఉయ్యాల కొన్న జంపాల పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నుండి ఉర్తల రాముల్ని. నాకు నచ్చిన పాట స్వయంవరం నుండి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయ

నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట ముత్యాల పల్లకి సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాండ్ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. సన్నా జాజికి గున్నా మావికి పెళ్లి.

నేను చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట భాగ్యచక్రం సినిమాలో కొండగా

0: తపము ఫలము నిలుపుకొందమన్నా నిలువవైతివి. ఓహో కుండ కాదు కుండ కాదు చిన్నదానా, నా గుండెల దరగొట్టి నావే చిన్నదానా.
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూపాన్ని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట స్వయంవరం సినిమా నుంచి, కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం.

పాల్వంచమండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట మహాత్మా చిత్ర నుండి. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. మన జాతి పిత మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా తెలియజేసే పాట.

అందరికీ నమస్కారం. అది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్. ఈరోజు నాకు నచ్చిన పాటలో నాగార్జున్ నటించిన చిత్రం నిర్ణయం. ఈ సినిమాలో మిల్ల మిల్ల మెరిసెని తారా నీ ప్రేమలా.

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట జెంటిల్మెన్ సినిమాలో ఎస్ జానకి ఆలపించిన కొంటి దాన్ని కట్టుకు అన్న సాంగ్ ఈ పాట వినిపించండి. ఎస్ జానకి గారి మృతి పట్ల ఆమెకు అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తూ ఈ పాట మాకు వినిపించగలరు.

నా పేరు సంధ్యారాణి అండి, గాజులరాయం బస్తీ మాది కొత్తగూడెం. నాకు నచ్చిన పాట చిన్నారి స్నేహమా సినిమా నుండి, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకు గతమైన జీవితం కథలాగి మార్చుకు. ప్రతి ఏజ్ లో స్నేహం అనేది అవసరం పడుతుంది.

చిలకలగడ్డ గ్రామం నుండి షేక్ అయ్యూబ్ నాకు నచ్చిన పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాట దోస్త్ మేరా దోస్త్ తూ

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుంచి, న్యామనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట జీవన పోరాటం నుంచి పాట. మరచిపోలేస్తమా

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: .1 MHz చిత్రగీతలు వింటారు. రక్షణ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతలు వింటున్నారు. త్రినేత్రుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, జోజో బృందం పైన పాట

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ ను సందర్శించారు. సైదాబాద్ స్కూల్ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్రావు విమర్శించారు. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ శ్రీశ్రీశ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం పట్టువస్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు, కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రులు అధికారిక ఉత్సవ పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా టేక్ పాయింట్ వద్ద గోదావరి నది ఇన్ఫ్లోను, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్ మ్యాప్ను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, వైఎస్సార్ తరహా ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. మేడారం మహాజాతర అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు ఇతర అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రోడ్ల విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనులను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వన మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. జింద్ సోనీపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 10 కోచ్ల

0: 3200 హెచ్పీ రైలు స్వచ్ఛ ఇంధన రవాణాలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థిని హోంవర్క్గా వేరే మత గ్రంథాలను చదవాలని రాయాలని పాఠశాల యాజమాన్యం బలవంతం చేసిందనే ఆరోపణలపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో ఇలాంటి మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న వయసులోనే పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 7180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ బొగ్గు నిర్వహణ లోపం, ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి 44% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణి నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించడంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు 10వ తారీఖు మనం రైతులకు ఇచ్చి రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భం, రైతు పండించినటువంటి పంటలను మనం మద్దతును కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలను వారి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి సందర్భం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న సందర్భం మీరు చూశారు.
0: ఎస్సీ ఎస్టీ కేసులను 30 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నా నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల విస్తరణకు అందించే రాయితీని జిల్లాలోని ఆసక్తిగల రైతులు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని జనగామ జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి అంబికా సోనీ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉద్యానవన రంగం అభివృద్దికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సన్నద్దం చేయడానికి ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్దికి ప్రోత్సాహం అందిస్తూ మహిళలను స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం ద్వారా మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్దికి, సమాజ ప్రగతికి దోహదపడుతుందని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు.

0: సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన టీజీఈ ఏపీ సెట్ 2026 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతాయి. ఎల్లుండి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 22 నాటికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి విడతలో భర్తీ కాని 19,325 సీట్లతో కలిపి 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ ను సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा आर्थिक संकटं सम्मुखीकरणाय बिम्स्टेक सदस्य राष्ट्रेषु दृढ़ क्षेत्रीय सहयोगस्य भारतेन महती अनिवार्यता प्रख्यापिता. यत्र सीमाः न केवलं सुरक्षिताः अपितु सुसंपर्कयुताः स्युः, तत्र विकासः राष्ट्रीय सुरक्षा च एकेन एव मार्गेण प्रवर्धते इति रक्षामंत्री राजनाथ सिंहः सप्रश्रयम् अवोचत्. नवम कक्षायां तृतीय भाषा नियमस्य प्रवर्धनेन छात्रेषु मानसोद्वेगं विलोक्य पंचम षष्ठ कक्षयोः एव तस्य समावेशाय सर्वोच्च न्यायालयस्य श्लाघनीयो परामर्शः. पुण्यभूमौ पुर्यां सुदृढ़ सुरक्षा वलये वैदिक मंत्रोद्घोषैः सह श्री जगन्नाथ रथयात्रायाः मंगलमयः शुभारंभः. अपि च भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एकदिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते. अथ वार्ताः विस्तरेण. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शकः अजित डोभालः वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा समाह्वानानां सम्मुखीकरणाय दृढ क्षेत्रीय सहयोगस्य अनिवार्यतां प्रत्यपादयत्. तेन सबलं प्रोदीरितं यत् बिम्स्टेक सदस्य राष्ट्रैः परस्पर कल्याणाय एकीभूय संकल्पाः करणीयाः. सः अद्य नवदेहल्यां समुपस्थितानां बिम्स्टेक देशानां राष्ट्रीय सुरक्षा प्रमुखाणां पञ्चमं सम्मेलनं सम्बोधयनासीत्. श्री डोभालेन स्पष्टीकृतं यत् सम्प्रति समग्रं जगत् विविध संघर्षैः भूराजनैतिक अनिश्चितताभिः च ग्रसितं वर्तते. तेन वैश्विक आपूर्ति श्रृंखलासु विघ्न निवारणाय आर्थिक आह्वानानां निराकरणार्थं च बिम्स्टेक सदस्य देशानां मध्ये सहयोगस्य आवश्यकता समुपस्थापिता. भारतस्य रक्षामन्त्री राजनाथ सिंहः सविशेषं प्रख्यापितवान् यत् प्रशासनस्य अयं श्लाघनीयो प्रयासो वर्तते यत् तादृशस्य नूतन भारतस्य निर्माणं भवेत् यत्र राष्ट्रस्य सीमाः न केवलं सुरक्षिताः स्युः अपितु ताः सुदूरक्षेत्रैः च सह सर्वोत्कृष्ट सम्पर्कतन्त्रेण अपि संयोजिताः स्युः. तेन स्पष्टीकृतं यत् प्रशासनं विकासं राष्ट्रिय सुरक्षां च एकेनैव मार्गेण सहसा अग्रे नेतुं दृढसंकल्पबद्धमस्ति. नवदेहल्यां सीमा मार्ग संघटनस्य प्रौद्योगिकीय संगोष्ठ्याः महनीयं मञ्चं सम्बोधयन् असौ प्रोक्तवान् यत् उन्नत मूलभूत संरचना सर्वदैव एकस्याः विकसित सभ्यतायाः मुख्यं लक्षणं मन्यते. तेन सबलं प्रोक्तं यत् अद्य या मूलसंरचना देशे निर्मीयते सैव आगामिषु वर्षेषु भारतसभ्यतायाः नूतनं स्वरूपं परिभाषयिष्यति. रक्षामन्त्रिणा दृढं व्याहृतं यत् प्रशासनस्य अन्तिमं लक्ष्यम् इदमेव अस्ति यत् देशस्य कस्मिन्नपि अतिदुर्गमे सुदूरे वा क्षेत्रे निवसमानः कश्चिदपि नागरिकः राष्ट्रस्य मुख्यधारातः विच्छिन्नः कदापि न अनुभवेत्.

0: दर्शयिता। अनेनैव सह श्रीमोदी जिन्दनगरस्थे एकलव्य क्रीडांगणे सप्तशताधिक चतुर्दश सहस्र कोटि रूप्यकाणां विभिन्नानां विकासात्मक परियोजनानां आधारशिलां स्थापयिष्यति। द्विवारं ओलंपिक पदक विजेत्री भारतस्य कीर्तिमयी क्रीडिका पीवी सिंधुः अद्य स्वकीयं एकं सर्वोत्कृष्टं प्रदर्शनं विहितवती। चीनदेशीयां क्रीडिकां हान युए इत्येतां पराजित्य जापान ओपन सुपर 750 बैडमिंटन प्रतियोगितायाः प्रागुपान्त्यचरणे ससंभ्रमं प्रविष्टा। भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एकदिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పుట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 జానపద సంగీతంలో ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా చెరువు మట్టి ప్రయోజనాలు ప్రసంగం వింటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:30 కిన్నర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:15 ఒడిశాలోని పూరిలో జరిగిన శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ఆకాశవాణి కడకవారి రేడియో నివేదిక వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:40 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 అంజలి భక్తి సంగీతంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాతే కలం వింటారు. 6:30 సుభాషితం, 6:30 రైతు సమాచారంలో చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతల ప్రసారమవుతాయి. 7:30 విజయ్ పదం కార్యక్రమంలో అగ్రికల్చర్ అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వివరాలు తెలుసుకుంటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 9:30 ఏకచిత్ర గానం. 10:00 తిరిగి 11:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూరు వాదన వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం ప్రసంగం వింటారు. ఇంకా పోషకాల రేడు నేరేడు ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 2:00 మిడ్యా న్యూస్. 2:15 దోపహార సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 మీమార్తో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్ర గానం. 4:00 తిరిగి 5:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. జనపద గేయాలు ఇంకా ధాన్యం సంరక్షణలో పాటించవలసిన మెలకువలు తెలుసుకుంటారు.

0: 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం. ఈ కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ప్రకటనతో కూడిన ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలో
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నాగుండె లయలో పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: దొరగారి జీతగాడ దొర

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈరోజు వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు పిచికారీకి సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారీ ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడపీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరము ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బ్యాసిల్లస్ తురింజియన్నిస్, కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియానైతే 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బ్యాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి

0: దానికి ఒక హెక్టార్ కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్కి కేవలం 36.75 లీటర్ల నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోన్తో పిచికారి చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం గంటకు 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారి చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోన్తో పిచికారి చేయకూడదు. డ్రోన్తో పిచికారి చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారి చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందు ఏ విధంగా పిచికారీ చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో మీరింతవరకు విన్నారు. రేపటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో టర్కీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ అందిస్తున్నాం. కంది సాగుకు అనువైన రకాలు, మేలైన సాగు పద్ధతులకు సంబంధించి ఈనాటి కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 2324-08-52-08-53. ఈ 2 నెంబర్లకు మీరు 0-40 హైదరాబాద్ ఎస్టేట్ కోడ్ జత చేసి ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఫోన్ చేయొచ్చు.

ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ పథక ప్రచారం గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 8:15 ఒడిశాలోని పురిక్షేత్ర జగన్నాథ స్వామి రథయాత్రపై ఆకాశవాణి అందించే నివేదిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: Daru.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఏఐ, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయ నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘ

విస్తృతంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్దం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికి నిబద్దతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6

0: నలభై 5 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయతరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయం వింటారు.
5: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. మరి పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. పామును చూడగానే గజగజ వణికిపోతూ ఉంటారు. అందులోనూ ఈ సీజన్ లో పాములు ఇళ్లలోకి, పొలాల్లోకి, అక్కడక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, ఇంకా వాటికి ఎక్కడ నివాసము ఉండాలనిపిస్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో ఎక్కువగా పాములు కనబడుతూ ఉంటాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత 16 సంవత్సరాల నుంచి ప్రాణాంతకమైన పాములు కావచ్చు, మామూలు పాములు కావచ్చు, పట్టేసి వాటిని అడవిలో వదిలేయడం జరుగుతూ ఉంది. రెస్క్యూయర్ ఈ సంతోష్ బాబు గారు మరి మన స్టూడియోస్ కి ఈరోజు ఇచ్చేశారు. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అసలు పాములు ప్రాణాంతకమా కాదా, కాటు వేస్తాయా వేయవా, అసలు పాముల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, జీవ వైవిధ్యానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేదా, పాము కనపడగానే చంపేయాలా వద్దా, అట్లానే అనేక విషయాల గురించి మనం చర్చిద్దాం. సంతోష్ బాబు గారు నమస్తే అండి.
6: నమస్తే అండి.
5: ప్రపంచ పాముల దినోత్సవం అంటే తల్లిదండ్రుల దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, ఇలా ఎన్నో దినోత్సవాలు ఉన్నాయి. అలాగే పాములకు కూడా ఒక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెట్టారంటే పాముల గురించి మన శ్రోతలకు అనేక విషయాలు తెలియజేయాలి. అసలు పాములు ఉండాలా వద్దంటారా?
6: పాము అనగానే ఇతర జీవరాశులకు భిన్నంగా అధికంగా భయపడడం లేదా వేరే రకంగా చూడటం అనేది జరుగుతూ ఉంటది. దాని మీద అవగాహన కలిగించేందుకోసమనే ఈ ఒక రోజును ప్రత్యేక పాముల దినోత్సవంగా ఏర్పాటు చేశారు.
5: పెట్టారు, బాగానే ఉంది. మరి ప్రజలందరికీ ఒక అనుమానం ఉంది, పాము కనపడగానే చంపేయాలి, పాము ఉండొద్దు అనుకుంటారు. కానీ జీవ వైవిధ్యానికి పాము ఎంతవరకు సహకరిస్తుంది మనకు?
6: జీవ వైవిధ్యంలో అద్భుతమైన పాత్ర ఈ సర్పాలది ఉంటుంది సార్. అయితే మనకు కనిపించకుండా వ్యవసాయ ప్రాంగణాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకున్నట్టయితే ఎలుకలు, పందికొక్కులు, చీడపీడలు, కీటకాలను ఆహారంగా సేవించి సమతుల్యాన్ని కాపాడటంలో, పంటను రక్షించడంలో పాములది ప్రధానమైన పాత్ర ఉంది. అందుకనే దానిని రైతు మిత్ర అని కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది సార్.
5: రైతు నేస్తాలని కూడా అంటూ ఉంటారు పాముల్ని. అయితే ఇప్పుడు జీవ వైవిధ్యంలో మనకు ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క పక్షి ఉండాల్సిందే. మనం ఎన్నో చరిత్రలో మనం తెలుసుకున్నాం, పక్షులు లేకపోతే ఏమవుతుంది, కొన్ని రకాల జంతువులు లేకపోతే ఏమవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. కానీ పాములు ప్రాణాంతకం అంటారు కదా, అసలు విష సర్పాలు ఎన్నున్నాయి, మామూలు సర్పాలు ఎన్నున్నాయి?
6: సర్పాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే లెక్కలేనన్ని, అంటే లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో 3500 రకాల జాతులు ఉన్నాయి. వాటిలో 60 రకాల జాతులు మాత్రం ప్రమాదకరమైనవి, అంటే విషపూరితమైనవి. ప్రమాదం అంటే ఇక్కడ కరిచి చంపేస్తాయి అనే ఉద్దేశం కాదు, వాటిని అవి రక్షించుకునే క్రమంలో అవి విషాన్ని కలిగి ఉంటాయి. అవి ఆహారాన్ని సేకరించేందుకు అవి దాని యొక్క ఎర ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ విషాన్ని ప్రయోగించి అది ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ 65 రకాల పాములలో కూడా మన ప్రాంతాల్లో చూసినట్టయితే కేవలం 5 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి.
5: ఇప్పుడు 5 రకాల పాములు విషపూరితమైనవి అని చెప్తున్నారు మీరు, వాటికి ప్రమాదం వాటిల్లిందనే అవి కాటేస్తాయా, లేకపోతే అవి కూడా వేటాడుతూ ఉంటాయా?

0: మనల్ని కూడా.
1: సాధారణంగా పాములు రహస్య జీవులు, ఎవరికి కనిపించని ఇతర జీవరాశులకు కూడా కనిపించని విధంగా ఉంటాయి. బొరియల్లోనూ కర్రల్లోనూ చిత్తడి ప్రదేశాల్లో చీకటి ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంటాయి. ఆహారం కోసం మాత్రం వాతావరణంలో ఉండేటువంటి మార్పులను తట్టుకునేందుకు మాత్రమే అవి బయటికి రావటం జరుగుతూ ఉంటుంది. ఆహారాన్ని కాటువేసే క్రమంలో దాని మోతాదులు అది దాని ఆహారాన్ని తీసుకొని దాని మనుగడ సాధిస్తూ ఉంటుంది. కానీ చాలా తక్కువ, అంటే మనిషికి ప్రమాదం అనే విషయాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే అది పడుకున్న ప్రదేశంలోనో లేకపోతే మనం ఇల్లు పరిశుభ్రంగా లేకపోవటం వల్ల పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, సామాన్లు చిత్తడిగా చెల్లా చెదరుగా పడేయటం వల్ల అది దాన్ని ఆశ్రయంగా భావించి దాని లోపలికి వచ్చి ఉంటుంది. అక్కడ మనం పనిచేస్తున్నప్పుడు పొలాల్లోకి వెళ్లే రైతులు గట్ల మీద చూడకుండా దాన్ని లైట్ సహకారం లేకుండా వెళ్లటం, చూసుకోకుండా తొక్కటం, అప్పుడు అది దానికి ప్రమాదంగా భావించి మాత్రమే కాటు వేస్తుంది. కానీ పాములు ప్రత్యక్షంగా మనుషులకు హానికరమైనవి కావు.
0: మనుషులను చూసి కాటేయాలి అనుకో,
1: అలా అనుకోవు సార్.
0: ప్రమాదం వచ్చినప్పుడే కాటేస్తాయి.
1: అవునండి.
0: ఇప్పుడు 5 రకాలు మాత్రమే విషపూరితం అన్నారు మీరు. అన్ని పాములు కాటేస్తాయా, విషపూరితం కానీ కూడా?
1: కాటు వేస్తాయి సార్. ఇంట్లోకి పాము వచ్చినప్పుడు చూడకుండా దాని సమీపంలో కాలు వెళ్లి తగలడంతో పాము కాటు వేసింది. వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు భద్రాచలం దగ్గర ఉండే చెర్ల ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. వెంటనే వాళ్ళు దాన్ని చూసి ఫోటో తీసి నాకు ఫోటోలో పెట్టి ఈ పాముకు సంబంధించి మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి మాకు ప్రమాదమా అని చాలా కంగారుగా ఫోన్ చేశారు. కరిచింది వాస్తవమే, కానీ అది విషపూరితం కాదు కాబట్టి దాని భయంతోనే దాని నొప్పి వల్ల దాని మీద కాలు పడటంతో నొప్పి వల్ల కరిచింది. కానీ సాధారణంగా పౌరులందరికీ కూడా జనాలకు పాములలో జాతులు తెలియకపోవటం వల్ల ఏదైనా పామే అన్నిటికీ ఒకే రకంగా స్పందిస్తారు. కాబట్టి అది ప్రమాదకరం కాదని, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని వాళ్లకు మేము అవగాహన కల్పించి వాళ్ళ భయాన్ని తొలగించడం జరిగింది.
0: అలాంటి పాములు కరిచినప్పుడు మరి వైద్యం ఏమైనా తీసుకోవాలా, అవసరం లేదంటారా?
1: సాధారణంగా సెలైన్ వాటర్ తోనే శుభ్రం చేయటం, ఏదైనా సరే ఒక జంతువు అనే దాని పన్ను మనకు తగిలినప్పుడు దానికి సంబంధించినటువంటి రియాక్షన్ చిన్న చిన్నగా ఉంటా ఉంటాయి. కాబట్టి దాన్ని వేడి నీటితోని కానీ సెలైన్ వాటర్ తోని కానీ సబ్బుతోని కానీ శుభ్రంగా కడిగి ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ సందర్భంలో అది ఖచ్చితంగా విషపూరితమైన పాము కాదు అని వాళ్ళు నిర్ధారణకు రావాలి. దానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తులు లేదా డాక్టర్లు, అందుకోసం అని చెప్పేసి మేము గ్రామాల్లో పాఠశాలల్లో కళాశాలల్లో ఏ పాము విషపూరితం ఏది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించటం కోసం మేము అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం సార్.
0: 5 రకాల విషపూరితమైన జాతులు మన చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు, మరి మనం ఏ విధంగా గుర్తించాలంటారు?
1: పోలికల రకంగా చూసుకున్నట్టయితే అన్ని తాడులాగా పొడవులుగా కనిపిస్తాయి. సాధారణంగా వాటి పైన ఉండే అచ్చులు, తల, దాని శరీర యొక్క కదలికలు బట్టి గుర్తించవచ్చు. కానీ అది సామాన్య పౌరులకు తెలియదు కాబట్టి అంతగా గుర్తించుకోలేరు. కాబట్టి మనం చూపించినట్టయితే వాటికి చూపించవచ్చు తాచుపాము ఏ రకంగా ఉంటుంది. మనం అక్కడ అవగాహన కార్యక్రమంలో వాటి యొక్క ఫోటోలను మనం ప్రదర్శన చేయటం జరుగుతుంది. తాచుపాము ఏ రకంగా ఉంటుంది, దాని ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, దాని స్పందన ఎలా ఉంటుంది, ప్రతిస్పందన ఎలా ఉంటుంది, కట్లపాము ఏ రకంగా ఉంటుంది, అది ఏ సమయంలో బయటికి వస్తుంది, ఏ సమయంలో కనిపిస్తుంది, రక్త పింజర అనేది 3 రకము, రక్త పింజరను ఎలా గుర్తించాలి, ఏ సందర్భాల్లో ఏ ప్రదేశాల్లో ఉంటుంది, చిన్న పింజర ఒకటి ఉంటుంది, ఇది కూడా ఎలా గుర్తించాలి, దాని రూపం ఎలా ఉంటుంది. తర్వాత 5వది వచ్చేసి సముద్ర పాము అంటారు, నీటి కట్ల పాము. అది ఇది మన దగ్గర సముద్ర ప్రాంతం లేదు కాబట్టి అది మనకు కనిపించే అవకాశం లేదు. అటు ఏదైతే సముద్ర పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ 4 పాముల్ని మాత్రం పూర్తిగా గుర్తించి వాటి యొక్క కాటు ఆధారంగా విషపూరితమైనదని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
0: విషపూరితమైన పాము కాటు, అలాగే విషం లేని పాములు చాలా ఉన్నాయన్నారు, వాటి కాటుకు ఏ విధంగా గుర్తించాలంటారు?
1: సాధారణంగా పాము కరిచి వెళ్లిపోయిన సందర్భాలు కొంతవరకు ఉంటే పాము కరిచిన తర్వాత వీళ్ళు గుర్తించి దాన్ని కొట్టి చంపటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా సులభతరం అవుతుంది వాళ్ళు తెలుసుకోవటానికి. ఆ పామును మాలాంటి వాళ్ళ ద్వారా ఎక్స్పర్ట్స్ కి వాళ్ళు ఫోటో పంపించి లేదా ఆసుపత్రికి తీసుకెళ్లి పామును చూపించడం ద్వారా అది ఏ పాము అని గుర్తిస్తారు. ఒకవేళ వాళ్ళు అలా పామును చూడలేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కరిచి వెళ్లిపోవటం తర్వాత వీళ్ళు చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు సార్. అప్పుడు ఏం చేస్తామంటే మాము పాము విషపూరితమైంది అయినప్పుడు తప్పనిసరిగా ఆ కరిచిన భాగం యొక్క గుర్తులను, దాని పాము కూరల యొక్క అచ్చులను మనం గమనించాలని చెప్తా ఉంటాము. పాము విషపూరితమైనది అయినప్పుడు 1 లేదా 2 కూరల యొక్క గుర్తులు మాత్రమే పడతాయి. కేవలం ఇంజక్షన్ చేసిన సిరంజి చుక్కలు ఎలా ఉంటాయో అలా మాత్రమే ఉంటాయి.
0: రెండు చుక్కలు పడతాయి.
1: అంతకు మించిన గాయం కనిపించదు. కానీ రక్తస్రావం ఉంటది, మంట తీవ్రంగా ఉంటది, అప్పుడు మాత్రం తప్పనిసరిగా పాము విషపూరితమైందనేది నిర్ధారణకు రావాల్సి ఉంటది.

0: తర్వాత అది ఏ స్థాయిలో విషం ఎక్కించింది అనే దాన్ని బట్టి ప్రమాదం ఆధారపడి ఉంటది. కాబట్టి ఆ తర్వాత కాటు బారిన పడిన యొక్క ఆ బాధితుడి యొక్క ఎలాంటి సింప్టమ్స్ వచ్చాయి, శరీరంలో గొంతు ఆరిపోవటం, కడుపులో మంట, కళ్ళు మూసుకుపోవటం, పెదాలు ఆరిపోవటం లాంటి రకరకాల వాంతులు రావటం, నురగ రావటం లాంటి అన్ని పాము విషపూరితమైంది, దాని తర్వాత ఆ విషం కూడా శరీరంలో దాని ప్రభావం చూపించింది అన్నప్పుడు ఈ లక్షణాలు బయటపడతాయి.
1: ఈ లక్షణాలు ఎంత సమయం తర్వాత వస్తాయి, అంటే కరిచిన తర్వాత ఎంత సమయం ఉంటుంది?
0: పాము కరిచిన తర్వాత అంటే కొన్ని సందర్భాల్లో డ్రై బైట్ అని అంటాం సార్. ఇది తాచుపాము ఎక్కువ శాతం ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంటుంది. పాము అంటే కరిచే ఉద్దేశం లేదు, నువ్వు నా ఆహారం కూడా కాదు, శత్రువు కూడా కాదు. అప్పుడు ఏమనుకుంటుందంటే పాము దాని యొక్క విలువైన విషయాన్ని వృధా చేసుకోవడానికి ఇష్టపడదు. ఈ లక్షణం తాచుపాములో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే కేవలం దాని తలను ముందుకు ఆడించి తగిలించడం ద్వారా మాత్రమే విషాన్ని వదలకుండా కేవలం సాధారణమైన కాటు వేస్తుంది. దీన్ని డ్రై బైట్ అని పిలుస్తారు ఈ యొక్క భాషలో. ఈ డ్రై బైట్ లో పాము కరుస్తుంది కానీ విషం ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ లక్షణాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తీవ్రమైన మంట, తర్వాత కరిచిన భాగం నుంచి ఆ శరీరంలోని ఇతర భాగానికి వ్యాప్తి చెందుతూ ఉండటం, ఆ మంట అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు విషం ఉందని, అది దాని ప్రభావం చూపిస్తుందని మనం గుర్తించాలి.
1: మరి విషం లేని పాములు కరిచినప్పుడు ఏ విధంగా కాట్లు పడతాయి, మరి వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా?
0: విషం లేని పాములన్నిటికీ కూడా కూరలు కాకుండా దంతాలు కలిగి ఉంటాయి, సన్నటి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళతోని పట్టుకోవటం కానీ లేదా రక్కటం కానీ అంటే కరిచి వదిలేయటం కానీ చేస్తూ ఉంటుంది. అప్పుడు రెండు కంటే ఎక్కువగా మనకు అచ్చులు పడటం జరుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తించినట్టయితే రెండు కంటే ఎక్కువగా పడిందంటే అది మనం విషం లేని పాములాగా అర్థం చేసుకోవచ్చు.
1: రెండు చుక్కల్లాగా ఉంటేనేమో విషపూరితమైనవి, అట్లా కాకుండా కూరల్లాగా ఏదన్నా కరిచినట్టుగా అయితే మాత్రం విషపూరితం కాని పాములు అని గుర్తించవచ్చు. ఓకే, మరి రైతు నేస్తాలు పాములు అంటారు, అదేంటి?
0: రైతు నేస్తాలు ఇప్పుడు మన మానవాళికి అందరికీ కూడా ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత ఆహారమైనటువంటి వాటిని తీసుకోవటం ద్వారానే మనం జీవనం సాగిస్తూ ఉంటాం. అలాంటి వ్యవసాయాన్ని మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే కొంత ధాన్యాన్ని మన గదిలో జాగ్రత్తగా పెట్టుకున్న దానినే మనం ఎలుకల నుంచి తర్వాత రకరకాల కీటకాల నుంచి మనం రక్షించుకోలేము, కొంత నష్టపోతూ ఉంటాం. అలాంటిది ఎక్కడ ఊరి బయట ఆరు బయట బయట ఉండేటువంటి ధాన్యాన్ని మనము రక్షించుకోవటానికి మనం మన శక్తి సామర్థ్యాలు మన సరిపోదు. జీవ వైవిధ్యంలో భాగంగా ఈ పాములు సంచరిస్తున్నప్పుడు దాని ఆహారంలో భాగంగా తీసుకునేటువంటి ఈ ఎలుకలు లేకుండా ఒక పామును తీసుకున్నట్టయితే దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఎలుకలు అక్కడి నుంచి తరిమి కొట్టేందుకు దాని యొక్క శక్తి సరిపోతుంది. అది సాధారణమైన పాము అయినప్పటికీ కూడా విషపూరితమైనప్పటికీ కూడా పాము సంచరిస్తున్నటువంటి ప్రదేశాల్లో ఈ మిడుతలు, ఎలుకలు, పందికొక్కులు ఈ వ్యవసాయాన్ని ఏవైతే నాశనం చేసేస్తాయో వాటిని నియంత్రించడానికి ఈ పాములు ఎంతగానో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతా ఉంటాయి.
1: ఈ ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ కూడా తినేవి విషపూరితమైన పాములే అంటారా, లేక అన్ని పాములు తింటాయా?
0: అన్ని రకాల పాములు కూడా వేటాడి దాని ఆహారాన్ని సంపాదించుకునేవి. చాలా సాధారణమైనటువంటి వానకోయిల లాంటి సాధారణమైన పాము దగ్గర నుంచి మొదలు పెడితే రక్తపింజర లాంటిది, తాచుపాము లాంటిది, కొండ చిలువ లాంటిది కూడా దాని సామర్థ్యానికి అవసరమైనటువంటి ఒక చిన్న మిడత దగ్గర నుంచి మొదలుకుంటే ఒక పెద్ద పందికొక్కు వరకు కూడా దాని ఆహారాన్ని అక్కడ లేకుండా చేయడానికి మనకు ఉపయోగపడదు.
1: కేవలం ఈ కీటకాలు, ఎలుకలు ఇలాంటివే తింటాయా, లేకపోతే ఇంకేమైనా వేరే ఆహారం తింటాయా పాములు?
0: పాములు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతీయ పాములు కూడా అవి మాంసాహారులే. ఇతర జీవుల్ని వేటాడి ఆహారం తీసుకోవటం కాకుండా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆకులు, గడ్డి, లేకపోతే కాడలు అలాంటి తినటాల పళ్ళు కాయలు అనేవి లేవు. పంటను నష్టం కలిగించేటువంటి ఉంటాయో వాటిని నియంత్రించడానికి ఈ వీటి ఆహారం వల్లనే అవి నియంత్రించబడతాం.
1: ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం కొండ చిలువలు కూడా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, రోడ్ల మీద కనపడుతున్నాయి, అవి ప్రమాదకరమైనవా కావా?
0: కొండ చిలువలు ప్రమాదకరమైనవి కాదు సార్, అవి పూర్తిగా విషరహితమైనవి, దాంట్లో ఎంత మాత్రం కూడా విషం ఉండదు. మన పరిసర ప్రాంతాల్లోనే మన చుట్టూనే ఉంటాయి, కానీ బాగా చిత్తడిగా ఉండి గుబురుగా ఉండేటువంటి చెట్లు ఉండేటువంటి కొలనులు, చెరువులు, నదులు, కాలువలు ఉండేటువంటి వాటి దగ్గరలో వాటి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటాయి. చాలా భారీగా ఉంటాయి దానికి, అంటే అది

0: దాదాపుగా 20 అడుగుల పైన కూడా అది దాని ఆకారం పొడవు పెరగటం జరుగుతూ ఉంటుంది. అందుకనే దాన్ని చూసి చాలా ప్రమాదం అనుకుని భయపడి చంపేస్తుంటారు, కానీ అవి మనుషులకు ఎంత మాత్రం కూడా హాని చేయవు.
1: హాని కాదు. ఎక్కువగా మనం చూసినట్లయితే ఈ పశువులకు కానీ, జీవాలంటే మేకలు గొర్రెలకు కానీ పాముకాటుకు గురవుతూ ఉంటాయి. అవి అడవిలో తిరుగుతూ ఉంటాయి, అనుకోకుండా పాముకాటుకు గురవుతూ ఉంటాయి. వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి కరిచినప్పుడు, యజమాని చూసినప్పుడు ఏ విధంగా గుర్తించాలంటారు?
0: ఈ కొండ చిలువలు దాని ఎరను ఎంచుకున్నప్పుడు దానికి ఎంత పెద్దదైతే కావాలో, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, కోళ్ళు, మనం పెంచుకునే కుందేళ్ళు, ఈ రకరకాల వాటిని మన ఇళ్లలోకి వచ్చి కూడా వేటాడుతూ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మాకు తారసపడుతూ ఉంటాయి, ఇలాంటి ఫోన్స్ వస్తుంటాయి. అది వచ్చి దాని ఎరను పట్టుకొని పూర్తిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసిన తర్వాతనే మింగటం జరుగుతూ ఉంటుంది. కానీ అది కాటు వేసి వెళ్ళిపోదు, దాని విష ప్రభావం అనేది దానికి సంబంధం ఉండదు, ఎందుకంటే దాంట్లో ఏమాత్రం విషం ఉండదు.
1: ఈ కొండ చిలువలే కాకుండా అనేక రకాల పాములు తిరుగుతూ ఉంటాయి కదా అడవిలో, మరి అవి కనుక ఈ పశువులను కాటేసినప్పుడు యజమాని ఏ విధంగా గుర్తించాలంటారు?
0: విషపూరితమైన పాములు కరిచే సందర్భాలు మన ఇళ్లలో పెంచుకునే శునకాలు ఏవైతే ఉంటాయో, పెంపుడు కుక్కలు, దాని తర్వాత కోళ్లు, పిల్లులను కూడా కరిచిన సందర్భాల్లో మాకు ఫోన్ చేసి విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఎదురు పడినప్పుడు అవి వీటిని తరిమేయటం కోసమని అవి ప్రయత్నం చేస్తాయి, లేదా అలా కాకుండా మన దగ్గరలోని అడవులకు మేకలను, కాపర్లు, ఆవులను కానీ వీటిని వాటి యజమానులు కాపలాకి తీసుకెళ్తా ఉంటారు. విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు అయితే మనిషికైతే ఎలాగైతే ఒక పాము నుంచి కాటు సంభవించిందని పక్కన ఉన్న ఇంకొక మనిషికి చెప్పే అవకాశం ఈ మూగ జీవరాశులకు లేదు కాబట్టి, మన పెంపుడు జంతువులకి, ఇది దాని కాటు బారిన పడిన తర్వాత పూర్తిగా అది స్పృహ కోల్పోవటమో లేదా ఇంకేదైనా అస్వస్థతకు లోనైపోయి కింద పడిపోయిన సందర్భాల్లోనే యజమాని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి విషపూరితమైన పాము బారిన పడినటువంటి ఏ జంతువు అయినా సరే మృత్యు అనేది అంటే చనిపోవటం అనేది జరుగుతుంది.
1: అంటే ముందుగానే గుర్తించలేరు.
0: గుర్తించలేరు, అలా గుర్తించి కూడా ఆసుపత్రులకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పాము కరవటం, దాని తర్వాత ఆ పెంపుడు కుక్కను ఏదైతే ఉంటుందో, పిల్లి ఏదైతే ఉంటుందో తీసుకెళ్లిన సందర్భాల్లో కూడా దీని లక్షణాలను ఆ డాక్టర్లు అడిగి తెలుసుకునే అవకాశం లేదు. అది ఎలా ఉంది, దాని ప్రభావము, అది ఎంత మోతాదులో ఉంది అనేది లేదు. కాబట్టి ఏ మందు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని లేదు కాబట్టి బ్రతికే అవకాశాలు ఉండవు.
1: ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు, అందులో భాగంగా విద్యార్థులకు అలాగే యువతకు మీరేం చెబుతూ ఉంటారు?
0: సాధారణంగా అందరిలో ఉండే ఫోబియా పాము అనేది ఖచ్చితంగా ఎలాంటి వారికైనా కూడా భయాన్ని కలగజేస్తుంది, భయపడతారు, వెంటనే కొట్టి చంపేస్తారు. వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అవి మనకు పర్యావరణ సమతుల్యంలో ఏ రకంగా ఉపయోగపడతాయి, ఆ సమాజంలో మనతో పాటు ఎలా మమేకమై జీవిస్తున్నాయి, ఈ పర్యావరణంలో వాటి పాత్ర ఎంత ఉన్నది, వాటి వల్ల మనం ఎలా లబ్ధి పొందుతున్నామో, ఈ పర్యావరణంలో ఈ కప్పలు, ఎలుకలు, ఈ చీడపీడలు, వీటిని సమతుల్యం నివారించాలంటే రకరకాల రసాయన మందులు వాడవలసి ఉంటుంది. దానివల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, ఆ వ్యవసాయ భూమి కాలుష్యం ఏర్పడుతుంది, దాని తర్వాత పర్యావరణంలో రసాయన బారిన పడి దాని తిన్నటువంటి పశువులు కూడా ప్రమాదం బారిన పడేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ వీటిని మనం నియంత్రించలేం, కాబట్టి వాటిని నియంత్రించేటువంటి ఈ పాములను మనము దయతలిచి వదిలిపెట్టినట్టయితే వాటి పనిలో భాగంగా మనకు ఈ పర్యావరణ సమతుల్యము, రసాయన మందులు, మనకు ఔషధాలు అందించటము, దాని తర్వాత పంటను రక్షించటం, ఇన్ని రకాలుగా మనకి పాములు ఉపయోగపడుతున్నాయని, అదేవిధంగా పాము కాటు భయం ఉంది కాబట్టి ఆ కాటు నుంచి మీరు ఎలా బయటపడాలి, ఆలస్యం చేయకుండా ఎలా ఆసుపత్రికి వెళ్ళాలి, వెంటనే చేయవలసినటువంటి చర్యలేంటి అనేటువంటి వాటిని పాఠశాలల్లో, ఈ కళాశాలలు, రైతులు, గ్రామాలు, ఎక్కడైతే మేము పాము పట్టడానికి వెళ్తామో ఆ ప్రదేశంలో గుమిగూడినటువంటి సమూహానికి, జన సమూహానికి కూడా ఈ విషయాలు తెలియచేసి వాళ్లకు అవగాహన కలిగిస్తాము.
1: బాగుందండి, మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ పాము కరవగానే ఏం చేయాలంటారు?
0: పాము కరిచిన వెంటనే చేయవలసిన వాటికంటే చేయకూడనివే ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఆ కరిచిన భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గాయాన్ని పెద్దది చేయకూడదు, బ్లేడుతో కోయకూడదు, దాని తర్వాత తాడుతోని చేతిని బిగుతుగా కట్టాలనేది చాలా మందికి అనుకున్నటువంటి వాళ్ళ అపోహ వాళ్ళ దృష్టిలో ఉంది కట్టడం అనేది. దాని తర్వాత నాటు మందులు, రసాలు, చెట్ల రసాలు, ఆకు రసాలు అనేటువంటిది ఒకటి ఉంది, ఇవేవి కూడా చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పాము కరిచిందనే విషయాన్ని వైద్యులకు చెప్పడం ద్వారా మాత్రమే, వాళ్ళు యాంటీ స్నేక్ వీనం అనేటువంటి మందుని ఇవ్వటం ద్వారా వెంటనే ప్రాణాలను రక్షించేటువంటి అవకాశం ఉన్నది. ఏదైతే ఈ తాడుతో కట్టాలి అనేటువంటిది ఏదైతే అలవాటు ఉందో అనుకుంటుంది

0: అనుకున్నారో, ఈ కట్టడం ద్వారా అక్కడ రక్తం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అక్కడ ఆ భాగం అంతా కూడా విషంతో నిండిపోయి ఉండి ఆ తాడు తీసిన వెంటనే ఆ రెట్టించిన వేగంతో ఆ రక్తము శరీరంలోని మిగతా భాగాలకు ప్రవేశించి గుండెకు తర్వాత మెదడుకు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా
1: అయిపోతుంది. సంతోష్ బాబు గారు మరి శ్రోతలకు తెలియని విషయాలను తెలియజేశారు. మరి పాములు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజుని ప్రపంచ పాముల దినోత్సవంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీరు గత 16 సంవత్సరాలుగా కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో పాములని పట్టి అడవిలో వదిలివేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే పాములను చంపొద్దు, అవి మన జీవ వైవిధ్యానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి అని చెబుతున్నారు. మా స్టూడియోస్కు విచ్చేసి అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ఓకే సార్, ధన్యవాదాలు.
2: మీరింతవరకు ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయం విన్నారు.
3: అరే సుంతో,
4: ముజే కే సునానా చాతే హో, జో సునో మేరీ సోతన్ కో.
3: కిస్కో?
4: అరే వహీ తుమ్హారా మొబైల్ ఫోన్ जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
3: अच्छा ये बात है?
4: हाँ, क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
4: ऐसा क्या?
3: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ,
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాత చెరువు మట్టి వినియోగం గురించి తెలుసుకుంటారు.
6: ముఖ్యంగా మన ప్రభుత్వం వారు మన చెరువుల పునరుద్ధారణ చేసేందుకు వీలు కల్పించారు. మనం ఈ చెరువు మట్టి వినియోగము, చెరువు పూడికి తీత వల్ల లాభాలను గనక మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ చెరువు పూడికి తీత వలన మన చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కాలువ చివరి భూముల్లో సాగు చేసేటువంటి వ్యవసాయ పంటలకు కూడా నీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ చెరువుల్లో వచ్చేటువంటి నీరు పరివాహక ప్రాంతాల నుంచి భూమి పైపొరల్లో ఉన్నటువంటి పోషకాలను తీసుకొని వచ్చి చెరువుల్లో ఉంటుంది. కాబట్టి చెరువు మట్టి సారవంతమైన మట్టి మనం పంట భూముల్లో వేసుకునేందుకు కూడా మంచి అనుకూలమైంది. ఇంకొక విధంగా ఈ చెరువు మట్టితోటి మన చెరువు యొక్క కట్టలు గట్టిగా పరచుకునేందుకు, అట్లానే మన చెరువు యొక్క అలుగు మరమ్మతులు చేసుకునేందుకు కూడా వీలుంటుంది. ఈ చెరువు మీద ఆధారపడేటువంటి జీవించేటువంటి కుల వృత్తుల వారి యొక్క ఉపాధి కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ నీటి నిల్వ సామర్థ్యం పెరగటం వలన మన చెరువులో చేపలను పెంచుకొని ఆ చెరువు యొక్క సంఘ సభ్యులు లేదంటే గ్రామస్తులకు కూడా అదనపు ఆదాయం వచ్చేందుకు వీలుంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వేసవి కాలంలో జంతువులైనటువంటి మేకలు, పశువులు, గొర్రెలు దాహార్తి తీర్చుకోవటానికి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించటం, ఎండ తీవ్రతకు గురవటం, వాటి యొక్క ఉత్పాదక తగ్గిపోవటం కూడా గమనిస్తూ వస్తున్నాం. ఈ చెరువుల పూడికి తీత వలన ఈ నీటి నిల్వ సామర్థ్యం పెరగటం వలన మనకి జంతువులకు దాహతి తీర్చేటువంటి వీలు కూడా ఉంటుంది. అంతేకాకుండా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగటం వలన భూగర్భ నీటి మట్టం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. మరియు పరిసర ప్రాంతాల్లోని బావులు, నీటి కుంటలలో కూడా నీటి నిల్వ చేసుకుని భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాల్లోని పైపొరల్లోని భూసారము నీటి ప్రవాహం ద్వారా వచ్చి చెరువు మట్టి సారవంతంతో పాటు ఈ చెరువులో నివసించేటువంటి చేపలు, కప్పలు లాంటి జీవచరాలు విసర్జించేటువంటి విసర్జాల వలన కూడా ఈ చెరువు మట్టి ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ కేంద్రీయ మెట్ట పరిశోధన స్థానం హైదరాబాద్ వారి పరిశోధన ప్రకారం ఒక కిలో చెరువు పూడిక మట్టిలో నత్రజని 720 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 320 మిల్లీగ్రాములు, పొటాషియం 310 మిల్లీగ్రాములు, సేంద్రీయ

0: కార్బన్లో 9.1 గ్రాములు, మైక్రోబియల్ బయోమాస్ కార్బన్లో 308 మిల్లీగ్రాములుగా ఉంటాయని చెప్పడం జరిగింది. చెరువు మట్టిలో ఈ స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాన్ వంటివి కూడా ఉంటాయి. చెరువు మట్టిలో ఒండ్రు 60 నుంచి 80% వరకు ఉంటుంది. ఈ ఒండ్రు మట్టిని మనం తేలికపాటి నేలల్లో వేసుకోవడం వల్ల ఆయా పొలాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఈ అధిక తేమను, అధిక నీటిని కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇసుక నేలల్లో సహజంగా లభ్యమయ్యేటువంటి పోషకాలు, రసాయన ఎరువు ద్వారా అందించే పోషకాలు, నీరు ఎక్కువ ఉన్న సమయంలో మొక్కల వేరు వ్యవస్థ కంటే కిందకు చేరుతాయి. అందువలన ఈ రకం భూముల్లో పోషకాలు పంటలకు అందుబాటులో ఉండవు. దీనివల్ల పైరు ఎదగలేదన్న బెంగతో రైతన్నలు ఎరువుల రూపంలో అదనపు ఖర్చు చేయటం జరుగుతుంది. పంట దిగుబడి పైన చెడు ప్రభావం ఉంటుంది. చెరువు మట్టిని ఈ స్వభావం ఉన్న నేలలకు తరలిస్తే ఈ మట్టిలో అధికంగా ఉండే కేటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటే CEC మొక్కలకు కావలసిన పోషకాలను భూమిలో చేరకుండా దోహదపడుతుంది. ఈ చెరువు మట్టి వేయడం వలన సారం పెరగడంతో పాటు భూమికి పోషకాలను పట్టి ఉంచే గుణం పెరిగి పంటలకు అవసరమైనటువంటి పోషకాలను నెమ్మదిగా పంటలకు అందిస్తుంది. చెరువు మట్టి నేలలో వేయడం వల్ల భూమి యొక్క భౌతిక పరిస్థితులు మెరుగుపడి అధిక వర్షాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పంటలు అధిక తేమ శాతాన్ని బెట్టను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ చెరువు మట్టిని మనం 20 నుంచి 25 ట్రాక్టర్ల వరకు ఒక ఎకరానికి తోలుకోవచ్చు. అయితే ఈ చెరువు మట్టి తోలి నేల మీద సమానంగా పరిచిన తర్వాత మనం కల్టివేటర్తో కానివ్వండి, నాగలతో కానివ్వండి నేలను దుక్కి చేసుకున్నట్టయితే ఈ చెరువు మట్టి భూమి పొరల్లో కలిసిపోయేసి భూసారం పెరిగేందుకు కూడా అవకాశం ఉంది. అయితే అన్ని చెరువుల్లో చెరువుల మట్టి కూడా పోషకాలు మంచిగా ఉండి పంట పొలాల్లో వేసుకోవడానికి వీలుగా ఉండవు. దీన్ని రైతులు వేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని మాత్రమే ఈ చెరువు మట్టిని తమ పొలాల్లో వాడాలి. సాధారణంగా మనం చూసుకునేటట్టయితే చెరువు మట్టిలో ఉదజని సూచిక 6 నుంచి 8.5%, లవణ సూచిక చూసుకున్నట్టయితే 1 నుంచి 0.7 వరకు, సేంద్రియ కార్బనం 0.3% నుంచి 1.5% వరకు ఉంటుంది. అయితే ఈ ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువ ఉన్నా లేదా ఈ లవణ సూచిక 2 కన్నా ఎక్కువగా ఉన్నా కానీ రైతు సోదరులు ఆ చెరువు మట్టిని ఉపయోగించుకోకూడదు. అంతేకాకుండా ఈ చౌడు ఎక్కువగా ఉన్నటువంటి చెరువు మట్టిని కూడా తమ పొలాల్లో ఉపయోగించుకోకూడదు. కాబట్టి రైతు సోదరులు ఈ చెరువు మట్టి వేసే ముందు భూసార పరీక్ష ఆధారం చేసుకుని మాత్రమే తమ పొలాల్లో చెరువు మట్టిని ఉపయోగించుకునేటట్టయితే ఖర్చును తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైనటువంటి దిగుబడులు పెంచుకోవటం, అట్లానే ఈ భూమి యొక్క భౌతిక పరిస్థితులు కూడా మెరుగుపరుచుకొని మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంది.
1: మేనంతవరకు చెరువు మట్టి వినియోగం గురించి తెలుసుకున్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:40 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చినా నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
3: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
2: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
3: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPOలు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPOలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
2: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది PCMA 2006 ప్రకారం, ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
3: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య

పాపం జరిపేశారు అనుకుందాం. అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని కాజీలు కాని రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైనుంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది.

0: కి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1,00,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్దంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పీసీఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సీఎంపీఓలు ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్లు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజారులను కూడా హెచ్చరిస్తారు. లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది.

0: ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60 నుంచి 80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90 నుంచి 95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ది, ఉద్యోగ అవకాశాలు వల్ల కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరూ పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పించిన ఈనాటి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. వార్తా ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలకు నచ్చితిరగతల కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది మీ రేడియో నేస్తం రమేష్ పిట్టలా.

కార్యక్రమంలో ముందుగా కోరుతున్న వారు కారేపల్లి నుంచి గులాం రసూల్ లాల్బీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట రఘువరన్ బీటెక్ చిత నుంచి జానకి దీపు పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో లంకేశ్వరుడు చిత్రం కోసం మనో జానకి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కోదండరాం జిల్లా ఇల్లందు బాటంపెట్ బస్తీ నుంచి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాజ్విక, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీభాయ్, చోటాపురం పాసి, ఎండి షకీర్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, ఇంకా వీరి బంధుమిత్రులు. వీరందరి కోరికపై లంకేశ్వరుడు సినిమా నుంచి

కార్యక్రమంలో చివరగా భావభామర్ది చిత్త నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాన పాట. ఈ పాటను కొన్ని శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సరోజిని మాయ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర లహరి శ్రోతలకు నచ్చిత్ర గీతల కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి 8:30 ప్రసారం అవుతుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన అంశం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట వసంతం చిత్ర నుంచి చిత్ర బృందం పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈలపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, భ్రమయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణ్, ఇంకా వీరి బంధుమిత్రులు.

కార్యక్రమంలో చివరగా కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూర్యాతనగర్ మండలం రఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మణి, మంజుల, ఆది, ఎం స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి బంధుమిత్రులు వీరంతా కోరుతున్న పాట దళపతి చిత నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వీరందరి కోసం.

మీరు ఇంతవరకు కిన్నెర లహరి శ్రోతలకు నచ్చిత్ర గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:40 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆత్మబంధువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాండ పాట.

వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పండపాట, సంగీతం అందించినవారు కెవి మహాదేవన్, చిత్రం ఇంటింటి రామాయణం.

కోరున వాన ఖళఖళా ఉరుములు ధనాధన తలుపులు మెరుపులు మెరుస్తున్నాయి, తలుపులు పగులుతున్నాయి. ఎక్కడ ఎక్కడ ఎక్కడని అడగరే. చదువుకునే రోజుల్లో కాలేజీ హాస్టల్లో తలుపు తెరిచాను, ఎవరు ఎవరు ఎవరని అడగరే. మీ అమ్మ మీ అత్తమ్మ.

అర్ధరాత్ పండు వెన్నెల హాయ్ హాయ్ హాయ్. ఓవైపు తారలు, ఓవైపు తోరణాలు, తారలు మెరుస్తున్నాయి, తోరణాలు వెరుగుతున్నాయి. ఎక్కడ ఎక్కడా ఎక్కడని అడగరే. కాబోయే పెళ్లి పందిట్లు పెళ్లికి ముందు రాత్రి ఎదురుగా ఉంది, తలదించుకుని ఉంది, నా వైపే చూస్తుంది. ఎవరు ఎవరని అడగరే, మీ అమ్మా.

0: ప్రేమ
1: ప్రేమ
0: ప్రేమ
1: ప్రేమ
0: ప్రేమ ప్రేమ
2: కార్యక్రమంలో చివరిగా జీవిత చక్రం చిత్రం కోసం ఘంటశాల పాడిన పాట

రేపటి ప్రసారంలోని ముఖ్య అంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల్లో దేవి భక్తి గీతాలు ఇంకా నాతికాలం వింటారు. 6:30 రైతు సమాచారంలో చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యలు వివరాలు తెలుసుకుంటారు. 7:15 చిత్రగీతల ప్రసారం అవుతాయి. 7:30 విజయ పదం కార్యక్రమంలో అగ్రికల్చర్ అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 కిన్నర లహరి శ్రోతల కొన్ని చిత్రగీతల కార్యక్రమం. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం ప్రసంగం వింటారు. ఇంకా పోషకాల రేడు నేరేడు ప్రసంగం వింటారు. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 2:30 మీమాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ గురించి వివరాలు తెలుసుకుంటారు. జానపద గేయాలు ఇంకా ధాన్యం సంరక్షణలో పాటించవలసిన మెలకువలు వివరాలు తెలుసుకుంటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫేర్స్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:40 దాటి ఇంతటితో ఈ ప్రసారం సమతో